0: నిరంతరం కూడాను పుణ్యకార్యములు మనం ఆచరించాలి.
1: డూ ఆల్వేస్ మెరిటోరియస్ డీడ్స్.
0: స్మర నిత్యం అనిత్యత. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది సత్యము, ఏది అసత్యము అనేటువంటి విచారణ చేసి మనము ఏ కార్యం నందైనా కూడాను ప్రవేశించాలి.
1: టేక్ టు ఎనీ యాక్టివిటీ ఎవ్రీ డే మై మేకింగ్ ఎ కైండ్ ఆఫ్ ఎంక్వైరీ. వాట్ ఈస్ ట్రూత్, వాట్ ఈస్ అన్ట్రూత్, వాట్ ఈస్ పర్మనెంట్, వాట్ ఈస్ టెంపరీ, వాట్ ఈస్ ఫ్లీటింగ్, వాట్ ఈస్ ఇమ్మోర్టల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాటి మానవుడు ప్రపంచమునందు గల సమస్త విషయములను కూడాను తెలుసుకున్నట్టుకు ప్రయత్నిస్తున్నాడు.
1: Man today is making every attempt to know all that is available in this world.
0: ఈ దేశమునందు ఏ స్థానమునందు ఏమి జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని గాఢంగా విచారిస్తూ ఉన్నాడు.
1: Man is finding out by making deep inquiry what is happening all over the world, every country and every place.
0: కానీ దురదృష్టవశాత్తు ప్రతి మానవుడు ప్రపంచాన్ని గురించి విచారిస్తున్నాడే కాని తానెవరు అనేటువంటి తన తత్వాన్ని విచారించుటకు వెనుకంజ వేస్తున్నాడు.
1: బట్ మోస్ట్ అన్ఫార్చునేట్లీ మ్యాన్ వాంట్స్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ బట్ హీ ఫర్గెట్స్ ది బేసిక్ ఫ్యాక్ట్ టు నో హిమ్సెల్ఫ్.
0: తానెవరూ తెలుసుకొనక ప్రపంచాన్ని తెలుసుకుని ప్రయోజనమేమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ నోయింగ్ ది వరల్డ్ వితౌట్ నోయింగ్ యువర్ ఓన్ సెల్ఫ్?
0: ఈ ప్రపంచమంతయును తాను అనేటువంటి దీనిపైన ఆధారపడి ఉంటున్నది.
1: The whole world depends on the principle of I or I-ness.
0: కోటి పేద కాని కోటీశ్వరుడు కాని మొట్టమొదట తనను తాను పరిచయం చేసుకునే పురము నేను నేను అనేటువంటి పదాన్ని ఉపయోగపెడతాడు.
1: Be that be a pauper or a millionaire, when one has to introduce one's own self, he uses this word I, I.
0: ఈ నేను అనేటువంటిది ఎవరు?
1: Who am I?
0: మీరెవరండి అంటే నేను.
1: If we say, who are you? Well, I am here. He uses
0: మరొక పర్యాయం, మీరెవరండి అంటే నేను ఒక డాక్టర్.
1: If you still ask, who are you? I am a doctor, is the response.
0: మరొక పర్యాయం, మీరెవరండి అంటే నేను బిజినెస్ మ్యాన్ అంటారు.
1: If you ask someone, who are you? I am a businessman.
0: బిజినెస్ చేసేది ఎవరు?
1: Who is doing this business?
0: బిజినెస్ ఒక వృత్తి.
1: Business is a profession.
0: Doctor oka pani.
1: Doctor is a work.
0: Kani pani sangathi neevu cheptunnavu kani neevevaru motta motta.
1: You are referring to your vocation, but what are you?
0: Naa peru Ramayya.
1: My name is Ramayya.
0: Naa peru Krishnayya.
1: My name is Krishnayya.
0: Ee Krishnayya Ramayya dehamunaku pettina perlu kani neevu kaade.
1: Ramayya and Krishna are the names given to the body, then who are you?
0: Kanuka ee vidhamga vicharana chestu pote vastula perlu దేశం పేర్లు వృత్తుల పేర్లు ఈ విధమైనటువంటి వృత్తులు దీన్ని వర్తిస్తున్నాయి కానీ తానెవరో అనేటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: సో వన్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద బాడీ అండ్ ద కంట్రీ హీ బిలాంగ్స్ టు అండ్ ద ప్రొఫెషన్ హీ డస్ బట్ హీ డస్ నాట్ నో ఇన్ ద ట్రూ సెన్స్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ హూ ఎమ్ ఐ.
0: సరి అయిన ఆన్సర్ పేరు ఆత్మ.
1: ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఐఎమ్ ఆత్మ.
0: ఈ రూపనామములు కూడాను క్షణములో మారిపోతుంటాయి.
1: ద నేమ్ అండ్ ఫామ్ చేంజ్ ఇన్ ఎ మొమెంట్ ఆఫ్ టైమ్.
0: ఇవి స్థిరమైనటువంటివి కాదు.
1: ద ఆర్ నాట్ పర్మనెంట్.
0: ఇవన్నీ అస్థిరమైనటువంటివి.
1: ద ఆర్ టెంపరీ.
0: కానీ తాను స్థిరమైనటువంటి వాడు.
1: బట్ హీఈస్ పర్మనెంట్.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి ఒక తత్వాన్ని గుర్తించక అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి ఒక విషయాలను మానవుడు అనేక విధములుగా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Without understanding this fundamental eternal truth, man is carried away by this ephemeral temporal world.
0: ఇలాంటి మానవుని వల్ల జగత్తుకు కలిగేటువంటి ఉపయోగం ఏమిటి?
1: What is the use of out of that such a man who does not know himself?
0: ఇలాంటి మానవుని స్వార్థ సప్రయోజనములతో మునిగి దేశం యొక్క క్షేమమును కాని సమాజం యొక్క సౌభాగ్యమును కాని ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు.
1: Such a man drowns himself in selfishness and self-interest and does not contribute to the progress of the society nor of the nation. ఇక్కడ నువ్వు
0: సమాజంలో ఒక మెంబర్సే కాని తాను ప్రత్యేకమైనటువంటి కాదు.
1: Every individual is a member in society, does not live
0: for himself. సమాజ క్షేమాన్ని గుర్తించినటువంటి వాడే తన క్షేమాన్ని తాను గుర్తించడానికి వీలవుతుంది.
1: The one who realizes the advancement of the society can work for himself.
0: Vyakti, kutumbamu, ivanni kuda denipaina aadharapadi untunnavi.
1: Individual and the family, they depend on what?
0: సమాజం పైన ఆధారపడి ఉంటుంది.
1: దే డిపెండ్ ఆన్ సొసైటీ.
0: ఇటు సమాజం యొక్క క్షేమాన్ని గుర్తించక తన స్వార్థాన్ని మాత్రమే లక్ష్యంలోంచుకుని జీవించడానికి ప్రయత్నిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈస్ ట్రైంగ్ టు మేక్ అన్ అటెంప్ట్ టు లివ్ ఫర్ హిమ్సెల్ఫ్ విదౌట్ రియలైజింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ అండ్ ఇట్స్ నీడ్.
0: ఆత్మవిశ్వాసాన్ని విస్మరిస్తున్నాడు.
1: హీ హాస్ ఫర్గాటన్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఏ మానవుడు ఏ చిన్న గృహం నిర్మించవలనన్ను మొట్టమొదట పునాది భద్రంగా వేయాలి.
1: బి దట్ ఎనీ వన్ ఇఫ్ యూ వాంట్స్ టు బిల్డ్ ఎ హౌస్ ఫౌండేషన్ షుడ్ బి స్ట్రాంగ్.
0: పునాదియే లేకుండా భవనమే నిలబడదు.
1: విదౌట్ ఫౌండేషన్ ద బిల్డింగ్ విల్ నాట్ స్టాండ్.
0: కనుక ఈ పునాదియే ఆత్మవిశ్వాసము.
1: దిస్ ఫౌండేషన్ ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆత్మవిశ్వాసం గట్టిగా ఉన్నప్పుడప్పుడే తన జీవితం అనే భవనము సుభద్రంగా ఉంటుంటాది.
1: When the foundation of the self confidence is strong, the mansion of human life is safe.
0: ఈ పునాది దేని కోసం?
1: What for is the foundation?
0: గోడలు కట్టే నిమిత్తమై పునాది అత్యవసరము.
1: Foundation is essential to raise walls.
0: ఈ గోడలు ఏమిటి?
1: What are these walls?
0: ఎప్పుడు ఆత్మవిశ్వాసము తనయందు ఆవిర్భవించినో అప్పుడే ఆత్మ అనేటువంటి యొక్క విశ్వాసంతో తన ఆత్మ తృప్తి కూడాను కలుగుతుంది.
1: The moment he has the strong foundation of self-confidence, he develops self-satisfaction.
0: ఈ ఆత్మ తృప్తి ఆత్మవిశ్వాసం వలనే లభ్యమవుతుంది.
1: One derives self-satisfaction out of self-confidence.
0: ఈ సెల్ఫ్ తృప్తి ఆత్మ తృప్తి దేని వల్ల అభివృద్ధి అవుతుంది?
1: How do you develop this self-satisfaction?
0: స్వార్థ త్యాగము చేతనే ఈ యొక్క స్వార్థం అనేటువంటిది నిలిచిపోతుంది.
1: You have to give up this selfishness and then you can grow in self satisfaction.
0: ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి చేయటం చేతనే మానవత్వంలో కొంత శాంతి కలుగుతుంది.
1: You can attain peace by following the path of self sacrifice.
0: అప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ అనేటువంటి లైఫ్ మనకు అర్థమవుతుంది.
1: Then we will understand the life of self realization then.
0: కానీ ఈనాటి మానవుడు పురాది అయినటువంటి ఆత్మవిశ్వాసం అనే విస్మరించినప్పుడు ఇంకా ఆత్మశాంతి ఏ రీతిగా లభ్యమవుతుంది?
1: మ్యాన్ టుడే హ్యాస్ ఫర్గాటన్ ద ఫౌండేషన్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆత్మతృప్తి ఏ రీతిగా లభిస్తుంది?
1: హౌ టు ఎక్స్పెక్ట్ హిమ్ టు హ్యావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: ఆత్మానందం ఏ రీతిగా తాను అనుభవించగలడు?
1: హౌ కెన్ హి ఎక్స్పీరియన్స్ బ్లిస్ఫుల్ స్టేట్.
0: కనుక ఈనాటి మానవుడు ఆత్మను విస్మరించి దేహము మనస్సు బుద్ధి చిత్తము ఇంద్రియము అంతఃకరణ దీనిపైన మాత్రమే ఆధారపడి ఉంటున్నాడు.
1: Man has given up altogether the atmic principle and is carried away by the body, mind, intellect and senses.
0: కాని దీని అన్నిటికీ ఒక మాస్టర్ ఉంటున్నాడు.
1: But there lies a master for all this.
0: అది ఆత్మ.
1: Atma is the master.
0: కనుక నీ మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
1: So Bhagavan says, master the mind, be a master mind.
0: ఈ మనసు దేహము బుద్ధి చిత్తము ఇంద్రియము ఇవన్నీ కూడా కేవలము ఒక విధమైనటువంటి పనిముట్లు.
1: Body, mind, intellect and senses are merely instruments.
0: ఇందులోపల ఈ వైబ్రేషన్ ఆత్మ అనే వైబ్రేషన్ ఉండటం చేతని ఈ దేహము మనస్సు బుద్ధి అన్ని పని చేస్తున్నాయి.
1: Because of the principle of Atma working through the vibration, that makes the body, the mind, senses work, operate. Man is not making an attempt to know this
0: truth.
1: Man will never have any peace or happiness if he forgets
0: God. ఆనందం ఏమాత్రం కూడా ఉండదు.
1: హి ప్రిటెండ్స్ టు బి హ్యాపీ బట్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ హ్యాపీనెస్.
0: ఆనందమునకు మాస్టర్ భగవంతుడే.
1: గాడ్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ శాంతి.
0: యజమాని భగవంతుడే.
1: గాడ్ ఈస్ ద మాస్టర్ ఆఫ్.
0: ఎందుకోసం భగవంతుని ప్రార్థిస్తున్నాము?
1: వై డూ వీ ప్రే టు గాడ్?
0: నేను ఫలాని పని కోసమని ఫలాని ఫలితం కోసమని అని భావిస్తున్నారు. ఇది చాలా చెడ్డ భావము.
1: It's a very bad feeling to pray to God expecting certain boons and rewards.
0: భగవంతుని ప్రార్థించేటువంటిది ప్రాపంచిక సంబంధమైనటువంటి వృత్తుల కోసమని ఫలితం కోసం కాదు.
1: We should never pray to God for worldly gains and benefits.
0: తన దగ్గర ఏది లేదో,
1: that which is missing in us,
0: భగవంతుని దగ్గర ఏది ఉన్నదో దానిని పొందే నిమిత్తమై ప్రార్థిస్తున్నాడు.
1: We have to pray to God to obtain that which is with him, which is not with us.
0: తన దగ్గర లేనిది శాంతి.
1: We don't have peace.
0: అట్టి శాంతి స్వరూపుడైనటువంటి భగవంతుని ప్రార్థించి శాంతి తన నుంచి పొందడానికోసం.
1: We have to pray to God, the embodiment of peace, and receive peace from Him.
0: తనయందు లేనటువంటిది ఆనందము.
1: We have no bliss.
0: అట్టి ఆనందాన్ని భగవంతుని దగ్గర నుంచి పొందగోరి ప్రార్థిస్తున్నారు.
1: We pray to God to be blissful.
0: ఎన్ని పూజలు, ఎన్ని తపములు, ఎన్ని యజ్ఞములు, ఎన్ని యాగములు, ఎన్ని యాత్రలు చేసినప్పటికీ ప్రాపంచక సంబంధమైనటువంటి విషయవాంఛ కోసం కాదు.
1: The worship or the penance or the rituals or pilgrimage that we go on are not meant for worldly gains and profits. That which is not available in the world. We pray to God for that which is not available in the world.
0: Which is very
1: hard. No man inquires about this truth. We have one desire. It is not fulfilled. Therefore, we turned up to the
0: grass.
1: Such people are not devotees at all. It was all. They call themselves devotees. Just an imagination. A true devotee works for bliss. That bliss confers the rest.
0: Andukosamane Bhagavantuni Nityanandam. పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి. ఈ సుఖము జ్ఞానమంతా కూడా ఆనందం వల్లే మనకు లభ్యమవుతుంది.
1: దిస్ హ్యాపీనెస్ ఇన్ ద విజ్డమ్ వీ కెన్ డిరైవ్ అవుట్ ఆఫ్ ద డివినిటీ గాడ్.
0: కనుక మానవుడు భగవంతుని ప్రార్థించే దేని నిమిత్తమైనటి శాంతి ఆనంద నిమిత్తమై ప్రార్థించడం.
1: వై మ్యాన్ ప్రేస్ టు గాడ్ టు అటైన్ పీస్ అండ్ బ్లెస్.
0: మానవులారా, ప్రతి విషయమునందు కూడా మనం విచారణ చేసినప్పుడు దైవం అనేటువంటి వాడు మనకంటే ప్రత్యేకంగా లేడు.
1: When we inquire in depth, we'll understand God is not separate from us.
0: మంచి చెడ్డలు అన్ని కూడాను మన యొక్క కర్మల ఫలితమే కాని భగవంతుని యొక్క అనుగ్రహం కాదు.
1: Good and bad depend on our own actions, nothing to do with God.
0: ఏ విత్తనం నాటుకుందుమో ఆ మొక్కనే కలుస్తుంటాయి.
1: As you sow, so you reap.
0: కనుక మన ఫలితము మంచిది కాని చెడ్డది కాని భగవంతుని యొక్క అనుగ్రహం కాదు, మన యొక్క లోపములే.
1: The results and the consequences, be that good or bad, they depend on our own actions.
0: ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించినప్పుడే,
1: when this truth is understood by man,
0: దివ్యత్వం అనేటువంటి ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోగలడు.
1: He can understand the divine principle of Atma.
0: మానవుడు అనాది కాలం నుండి అనేక విధమైనటువంటి యొక్క సాధనలు సల్పుతూ వస్తున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ బీన్ అండర్ టేకింగ్ మెనీ స్పిరిచువల్ ఎండివర్స్ అండ్ పర్సూట్స్.
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
1: all the spiritual practices,
0: ఎన్ని ఉపన్యాసములు విన్నప్పటికీ,
1: in spite of listening to,
0: ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ,
1: in spite of reading the text,
0: మన దృష్టి సరైనటువంటిదిగా లేనప్పుడు సర్వము వ్యర్థమే అయిపోతుంది.
1: When our vision is not proper, everything would be wasted.
0: అందువలనే బుద్ధుడు సమ్యక్ దృష్టి అని మొట్టమొదట ఉచ్చరించాడు.
1: Therefore Buddha wanted us to develop the correct vision, good vision.
0: ప్రతి మానవుడు కూడా మొట్టమొదట గుర్తించవలసినటువంటి దృష్టి.
1: So every man must develop good vision.
0: ఆ దృష్టియే సృష్టి.
1: This drishti vision is a srishti,
0: ఈ సృష్టి
1: creation.
0: నుంచి వచ్చినటువంటిది కాని సృష్టి ప్రత్యేకమైనటువంటిది కాదు.
1: The creation is not different from the vision.
0: మన యొక్క దృష్టి నుంచి ఎలాంటి ఇది ఉందో అలాంటి సృష్టి ప్రారంభమవుతుంది.
1: యాజ్ ఇస్ ద విజన్ సో ఈజ్ ద క్రియేషన్.
0: కడకవు బుద్ధుడు చాలా విచారం చేస్తూ వచ్చాడు.
1: బుద్ధ ఎంక్వైర్డ్, ఇన్వెస్టిగేటెడ్.
0: ఇంతకాలం నేను సాధన చేసి ఇన్ని విధమైనటువంటి విచారణ జరిపి కట్టగడపటికి నేనేమి సాధించాను.
1: I followed spiritual path for long and made enquiry in depth. What is it I achieved at the end?
0: ఏమీ సాధించలేదు.
1: నథింగ్ వాట్స్
0: ఎవర్. అన్నిటికీ నా మనసే దీనికి అడ్డు తగులుతూ ఉంటుండాలి.
1: హీ అండర్స్టూడ్ దట్ మైండ్ స్టాండ్స్ అస్
0: సర్వ విధములైనటువంటి సాధనలకు మనసే దీనికి అడ్డు తగులుతుంది. ప్రత్యేకమైనటువంటిది కాదు.
1: ద క్రియేషన్ ఇస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద విజన్.
0: మన యొక్క దృష్టి నుంచి ఎలాంటి ఇది ఉందో అలాంటి సృష్టి ప్రారంభమవుతుంది.
1: యాజ్ ఇస్ ద విజన్ సో ఈస్ ద

0: సిగరులైనటువంటి సాధనలకు మనసే దీనికి అడ్డు తగులుతుంది.
1: ఫర్ ఆల్ స్పిరిచువల్ పర్సూట్స్ మైండ్ ఇస్ ద మెయిన్ ఆబ్స్టకల్.
0: మనసును మరిచేటువంటి మార్గాన్ని నేను కనిపెట్టాలి అని సాధన చేస్తూ వచ్చాడు.
1: హీ వాంటెడ్ టు డిస్కవర్ ద పాత్ యాజ్ టు ఫర్గెట్ ద మైండ్ టోటలీ.
0: అప్పుడే అమనస్కుడైపోయాడు.
1: దెన్ హీ హాజ్ విత్ డ్రాన్ హిస్ మైండ్.
0: అమనస్కుడు కావడం చేతనే ఆత్మతత్వం తనకు లభ్యమైంది.
1: బికాస్ ఆఫ్ దిస్ అమనస్క ఆర్ విత్ డ్రాల్ ఆఫ్ ద మైండ్ హీ కుడ్ నో ఆత్మ.
0: మనసును మర్చిపోవటమే మనం చేయవలసిన సాధన.
1: ద స్పిరిచువల్ పాత్ కన్సిస్ట్ ఫస్ట్ ఫర్గెటింగ్ వన్స్ ఓన్ మైండ్.
0: కానీ మనసును ఏ రీతిగా మరుస్తారు?
1: హౌ టు ఫర్గెట్ ద మైండ్?
0: ప్రాకృతమైన లౌకికమైన భౌతికమైన విషయాలపైన మనసును ఇమిడ్చి ఈ మనసును ఏ రీతిగా మార్చడానికి వీలవుతుంది?
1: విత్ అవర్ మైండ్ కంప్లీట్లీ డ్రౌన్డ్ ఇన్ వరల్డ్లీ ఎఫిమరల్ ఫిజికల్ ప్లెజర్స్ హౌ డు
0: మనసును మార్చడం అంటే చాలా సులభమైన మార్గమే.
1: టు డైవర్ట్ ద మైండ్ ఇట్స్ ఎ వెరీ ఈజీ పాత్.
0: ఏ విధంగా?
1: హౌ?
0: మనస్సు అనేటువంటి సంకల్పం లేకుండా,
1: without the thought of the existence of the mind,
0: బుద్ధి యొక్క ప్రభావాన్ని మనం చింతిస్తూ రావాలి.
1: we should think of the effects of the intellect.
0: ఈ బుద్ధి యొక్క ప్రభావాన్ని మనం చింతిస్తూ వచ్చేటప్పటికీ ఈ దీని యొక్క డిస్క్రిమినేషన్ వల్ల ఉత్తమమైనటువంటి ఒక భావం మనలో ప్రవేశిస్తుంది.
1: యాజ్ వీ థింక్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఇట్ స్టార్ట్స్ డిస్క్రిమినేటింగ్ అండ్ దెన్ వీల్ అండర్స్టాండ్ ద ఫండమెంటల్.
0: మానవుని యందు నాలుగు విధములైనటువంటి యొక్క జ్ఞానములు ఉంటున్నవి.
1: మ్యాన్ హ్యాస్ గాట్ ఫోర్ సార్ట్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ ఈనాటి మానవ యుగమునందు,
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్,
0: ఉన్నదంతా కూడా బుకిష్ నాలెడ్జ్.
1: ఆల్ దట్ ఎగ్జిస్ట్ టుడే ఇస్ బుకిష్ నాలెడ్జ్.
0: అది కేవలం ఒక సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: బుకిష్ నాలెడ్జ్ ఇస్ ఎ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: దాని తర్వాత జనరల్ నాలెడ్జ్ కావాలి.
1: వీ నీడ్ జనరల్ నాలెడ్జ్.
0: ఈ జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది ఒక ఆత్మవిశ్వాసంతోనే మనకు సరి అయినటువంటి జ్ఞానం లభ్యమవుతుంది.
1: ది జనరల్ నాలెడ్జ్ కెన్ బి అబ్టైన్డ్ బై డెవలపింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం చేత ఈ నాలెడ్జ్ తప్పు మార్గాన్ని ప్రవేశపెడుతుంది.
1: బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవర్ నాలెడ్జ్ ఇస్ పర్వర్టెడ్.
0: తదుపరి డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ వస్తుంది.
1: దెన్ వీ హావ్ టు డెవలప్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ లోపలే ఈనాటి భక్తులందరూ మోసపోతున్నారు.
1: పీపుల్ ఆర్ బిట్రేడ్ అండ్ డిసీవ్డ్ ఇన్ దిస్ రెస్పెక్ట్ ఆఫ్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
0: తనకు అవసరమైనటువంటిది తనకు అనుకూలమైనటువంటి రీతిగా డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు.
1: మ్యాన్ డిస్క్రిమినేట్స్ బేసింగ్ ఆన్ హిజ్ ఓన్ కన్వీనియన్సెస్ అండ్
0: తన రక్షణ నిమిత్తమై, తన స్వార్థ నిమిత్తమై, తన స్వప్రయోజన నిమిత్తమై డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు.
1: మ్యాన్ డిస్క్రిమినేట్స్ కీపింగ్ హిజ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: నారో డిస్క్రిమినేషన్.
1: దిస్ ఇస్ నారో డిస్క్రిమినేషన్.
0: కానీ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయాలి.
1: బట్ వీ షుడ్ ఎక్సర్సైజ్ ఫండమెంటల్
0: సమాజమునకు నాకు సర్వులకు కూడా అనుకూలమైనటువంటి డిస్క్రిమినేషన్ చేయాలి.
1: వీ షుడ్ ఎక్సర్సైజ్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ విచ్ ఇస్ గుడ్ ఫర్ యూ అండ్ గుడ్ ఫర్ ఎవ్రీబాడీ.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క బ్రాడ్ మైండ్.
1: దాట్ ఈస్ రియల్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: అది ఏ ఎక్స్పాన్షన్ లవ్.
1: దాట్ ఈస్ ఎక్స్పాన్షన్ లవ్.
0: తన నిమిత్తమే తాను చేసేటువంటి డిస్క్రిమినేషన్ అంతా కూడా కంట్రాక్షన్ లవ్.
1: ద డిస్క్రిమినేషన్ ఆన్ సెల్ఫిష్ గ్రౌండ్స్ ఈస్ కంట్రాక్షన్ లవ్.
0: కనుక లవ్ అనేటువంటి యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ నో ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ వెరీ క్లియర్లీ.
0: ఎవరైనా మనం చూసినప్పుడు హలో హలో హలో అంటాం, ఇది లవ్వా? కాదు.
1: When we see anybody, when we meet anyone, we say hello, hello. Is that love? No.
0: Hello annanta matramana idi oka prema kaadu.
1: Hello doesn't signify love.
0: Lopala hello kavali.
1: The hollowness inside is needed.
0: Etti bhavamulu, etti yochanalu, etti korikalu lekunda ninchali.
1: We should go beyond the feelings, thoughts and desires.
0: Idi ee vidhamainatundi deenla unnapude manasu yokka prabhavamu manlo ye matramu pani cheyadu.
1: When we conduct ourselves in this direction, we will not be victimized by the ways of the mind.
0: బుద్ధుడు 6 సంవత్సరములు పనిచేసినప్పటికీ కట్టకడకు తెలుసుకున్నటువంటిది ఇదియే.
1: This is the basic truth.
0: మనసును ఆధారం చేసుకుని తిరిగినంత కాలము నాకు ఏమాత్రమూ ఆత్మతత్వం అర్థం కాలేదు.
1: After 6 long years of deep penance, Buddha has come to this final result.
0: మనసును ప్రక్కకు నెట్టి,
1: he should brush aside the mind,
0: ఆదర్శంగా తీసుకుని,
1: take the intellect as ideal,
0: ఆత్మతత్వాన్ని పొందటం చేతనే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నారు.
1: As he attained atomic principle finally, relying on the intellect, it is understood that is beyond
0: ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మొట్టమొదట మనము సరైనటువంటి ఒక మాతృభావాన్ని, ఒక విధమైనటువంటి ఒక మనోభావాన్ని దూరం చేయాలి.
1: టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఆర్ ఆత్మిక్ ప్రిన్సిపల్, వీ షుడ్ ట్రావెల్ బియాండ్ ద స్టేట్ ఆఫ్ మైండ్.
0: ఈ మనసు ఉండినంత వరకు కూడా మనిషి ఏమాత్రం బాగుపడ్డు.
1: సో లాంగ్ ద మైండ్ లాస్ మ్యాన్ కెన్ నెవర్.
0: ఎన్ని జన్మలెత్తినప్పటికీ ఆ మనిషి మనిషిగానే ఉంటుంటాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ బర్త్స్ హీ కంటిన్యూస్ టు బి ఎ హ్యూమన్.
0: మనిషి
1: మనిషి
0: ఈనాటి మనిషి ఏ రీతిగా ఉన్నాడు?
1: మనిషి హ్యూమన్ హౌ ఇస్
0: మా నీ సి.
1: హియర్ దర్ 3 లెటర్స్ మా నీ సి హ్యూమన్.

0: నుంచి చేస్తే సినిమా.
1: రీడ్ ఇట్ ఇన్ ద రివర్స్ ఆర్డర్.
0: ఈనాటి మనిషి సినిమా మనిషి మాదిరి తోస్తుండాలి.
1: రీడ్ ఇట్ ఇన్ ద రివర్స్ ఆర్డర్. మా నీసి నౌ ఇట్ ఈస్ సినిమా.
0: కేవలం యాక్ట్ చేసినట్టుగా కనిపిస్తుండాలి కానీ హృదయపూర్వకంగా తాను ఆశించినట్టుగా కనపడటం లేదు.
1: ఆల్ ఎవ్రీథింగ్ అపియర్స్ టు బి ప్రిటెన్షన్ యాక్షన్ నాట్ హోల్ హార్టెడ్ ఇన్వాల్వ్. మానవ
0: మానగా ఏమిటి?
1: వాట్ ఈస్ మా?
0: అజ్ఞానము,
1: ఇగ్నోరెన్స్.
0: నానగా ఏమిటి? లేకుండా.
1: విదౌట్ దాట్.
0: వానగా ఏమిటి? వర్తించటము.
1: వా కండక్టింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: మా అనగా మాయా.
1: మా ఇల్యూజన్.
0: ఈ లేకుండా వర్తించినటువంటి వాడు నిజమైన మనిషి.
1: మానవ, ద వన్ హూ క్రాసెస్ దిస్ ఇల్యూజన్ అండ్ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ ఈజ్ మానవ ఆర్ ఎ ట్రూ హ్యూమన్.
0: ఇది కేవలం ఇల్యూజన్ అని అంటున్నాము, మాయా అంటున్నాము.
1: వి సే మియర్లీ ఇట్స్ ఇల్యూజన్.
0: మాయా అనగా ఏమి?
1: వాట్ ఈజ్ ఇల్యూజన్?
0: మాయా అనగా ఏమీ లేనటువంటిది.
1: నథింగ్నెస్ ఈజ్ ఇల్యూజన్.
0: నా మాయా ఇది మాయహ అన్నారు. లేనటువంటి దాన్ని మాయగా మనం భ్రమిస్తున్నాము.
1: ది నాన్ ఎగ్జిస్టెంట్ స్టేట్ ఈస్ టేకెన్ యాజ్ ఇల్యూజన్.
0: నీవేదైనా ఒక మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నీ వెంట నీ యొక్క ప్రతిబింబం వస్తూనే ఉంటుంది.
1: వెన్ యూ పాస్ అలాంగ్ ఎ పాత్ ద షాడో ఫాలోస్ యూ.
0: ఈ ప్రతిబింబమేనే మాయా అన్నారు.
1: వీ కాల్ దిస్ షాడో యాజ్
0: ఇల్యూజన్. ఈ మాయను ప్రతిబింబాన్ని వదిలిపెట్టి మనిషి నడచడానికి వీలు కాదు.
1: మ్యాన్ కెనాట్ వాక్ హిమ్సెల్ఫ్ లీవింగ్ ది షాడో.
0: యాక్షన్ రియాక్షన్ సౌండ్ రీసౌండ్.
1: యాక్షన్ రియాక్షన్ సౌండ్ రీసౌండ్.
0: ఈ యొక్క సౌండ్ అంతా మన యొక్క స్వరూపమే, మన యొక్క భావములే, మన యొక్క సంకల్పములే, అన్ని మనలో ఉంచి ఆవిర్భవించినటువంటివి.
1: సౌండ్ సిగ్నిఫైస్ అవర్ ఓన్ ఫీలింగ్స్, అవర్ ఓన్ ఫామ్ అండ్ అవర్ ఓన్ థాట్.
0: కనుక ఈ సంకల్ప వికల్పములు ఉండినంత వరకు కూడాను మానవుని యొక్క తత్వము మానవునికి అర్థం కాదు.
1: సో లాంగ్ దేర్ ఆర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్ ద హ్యూమన్ క్వాలిటీ కెనాట్ బి అండర్స్టూడ్.
0: అదే మొన్న చెప్పాను.
1: దట్స్ వాట్ భగవాన్
0: మానవుని ఇంగ్లీష్ లో ఎంఏఎన్ మ్యాన్ అంటారు.
1: మానవ, హ్యూమన్ బీయింగ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ మ్యాన్, ఎంఏఎన్.
0: ఎం అనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ ఎం?
0: అదే మాయా.
1: ఎం స్టాండ్స్ ఫర్ మాయా, ఇల్యూజన్.
0: అనగా ఇది ఒక ప్రతిబింబము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ వీ ఆర్ ఎ రిఫ్లెక్షన్.
0: ఏ ఆత్మతత్వాన్ని అనుభవించాలి.
1: వీ హావ్ టు ఎక్స్పీరియన్స్ ఏ దట్ స్టాండ్స్ ఫర్ ఆత్మ.
0: ఎం అనేటువంటి నిర్వాణాన్ని పొందాలి.
1: ఎన్ స్టాండ్స్ ఫర్ నిర్వాణం.
0: నిర్వాణం ఏదైతే మనకు లభ్యమవుతుంది.
1: హౌ డు అటైన్ లిబరేషన్?
0: ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నప్పుడే నిర్వాణం మనలో ప్రాప్తిస్తుంది.
1: నిర్వాణ లిబరేషన్ ఇస్ పాసిబుల్ వెన్ వీ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కనుక మొట్టమొదట మనం ఆత్మతత్వాన్ని విశ్వాసంగా తీసుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ సెల్ఫ్.
0: ఆత్మవిశ్వాసం ఉండినంత వరకు కూడా మనకు ఎట్టి భయము లేదు.
1: సో లాంగ్ వీ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీ నీడ్ నో ఫియర్.
0: ఈనాటి మానవుడు సుఖముతో దుఃఖముతో ఎన్నో విధమైనటువంటి కష్టములతో కుంగి కుశించిపోతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ డౌన్ ఫుల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ అండ్ డిసప్పాయింట్మెంట్.
0: ఈ ప్రపంచ సంబంధమైనటువంటి విషయ వాసనలపై ఎంత అభిరుచి ఉన్నదో.
1: సో లాంగ్ హీ డిజైర్స్ ది వరల్డ్లీ ప్లెజర్స్.
0: దాంట్లో ఒక్క భాగమైన కూడా దైవం విశ్వాసం పైన లేదు.
1: He doesn't possess even a fraction of confidence in the worldly affairs towards God.
0: పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణే.
1: దట్ థాట్ యూ హ్యావ్ టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ, ద వెల్త్ అండ్ ద ప్రాపర్టీ, యూ హావ్ స్పెండ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ దట్.
0: ధన ధాన్య భోగ యశస్ లాభే సదా జాయతే.
1: That time and the worry in the time you spend for wealth, for grain and reputation.
0: Sachinta bhuvinandanandana padadvandwaravinde chane.
1: Out of that, if you spend a fraction.
0: Danto veyinte oka bhagamaina kudanu bhagavantri padamul paina manasu pettatamu ento adrushtamu.
1: If you concentrate on the feet of God, 1/1000th of the lot you spend for others.
0: Dana dhanya bhoga yesasu kosam enta neevu partapistunnavo.
1: We get worried for all the wealth and property in the grain.
0: దాంతో ఒక క్షణ భాగం భగవంతుని విశ్వాసం పైన పెట్టకూడదా?
1: If we just develop confidence, faith in God, 1/1000th of all that, it is enough.
0: ఏ మాత్రమూ లేదు.
1: Nothing whatsoever.
0: ఈ అనిత్యమైనటువంటి దానిపైన సర్వమును ప్రాణమును అర్పితం చేస్తున్నాడు మానవుడు.
1: For these temporary things we are ready to die.
0: అర్పితం చేసి ప్రయోజనం ఏమిటి?
1: వై షుడ్ వి సాక్రిఫైస్?
0: అనుభవించేది ఏమిటి?
1: వాట్ ఇస్ వి ఎక్స్పీరియన్స్?
0: మనం అర్పితం చేయవలసినది భగవత్ విశ్వాసానికి అర్పితం చేయాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు ఆఫర్ టు అవర్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: అప్పుడే సర్వ విధమైనటువంటి శాంతిని, లోక శాంతి, మనశ్శాంతి, అన్ని విధమైనటువంటి శాంతిలో మనకు లభ్యమవుతాయి.
1: దెన్ ఇట్స్ పాసిబుల్ టు హ్యావ్ పీస్ అట్ ది ఇండివిజువల్ లెవెల్, అట్ ద మెంటల్ సైకలాజికల్ లెవెల్ అండ్ ఇన్ ద వరల్డ్.

కవితలను తలపుల కొలదుల భజింతులు సరినెన్నదురు శక్తేయులు శక్తి రూపులు ఇవన చుట్టరు శనములు మిము నానా విధులను తలపుల కొలదుల భజించులు తిరుల మిముల అల్ప బుద్ధిలు కలచిన వారికి అల్పం మగుదు కరిగల విమునే కనమలి తలచిన ఘనభు

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు పాపులు కారు, పుణ్యులు కారు.
1: యు ఆర్ నైదర్ వర్చువస్ నాట్ సినర్స్.
0: మీరు భోగులు కారు లేక యోగులు కారు.
1: యు ఆర్ నాట్ యోగిస్ ద మ్యాన్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్, నార్ భోగిస్ ద వన్ ఆఫ్టర్ ప్లెజర్.
0: మీరు మంత్రము కాదు, యంత్రము కాదు, తంత్రము కాదు.
1: యు ఆర్ నాట్ మంత్ర, యు ఆర్ నాట్ యంత్ర ద మెషిన్, యు ఆర్ నాట్ తంత్ర.
0: మీకు కర్తృత్వ భక్తృత్వములు ఏమాత్రమూ లేవు.
1: యు డోంట్ హ్యావ్ ద రోల్ ఆఫ్ ఎంజాయర్, నాట్ దట్ ఆఫ్ డూయర్.
0: మరి ఎవరు మీరు?
1: దెన్ హూ ఆర్ యూ?

0: You are the truth, awareness, bliss and Shiva.
1: మంగళకరమైనటువంటి వారు.
0: You are the very form of auspiciousness.
1: నిరంతరము మంగళ స్వరూపులు మీరు.
0: You are the very form of auspiciousness throughout.
1: సర్వదేవతా స్వరూపమని సాయిలీల యొక్క సంభాషణలో మీకు జ్ఞప్తికి చేసింది. కానీ అనేక దేవతలు అనేటువంటిది ఎక్కడ కూడా లేదు.
0: The speaker brought to the attention that you are the embodiment of several deities. In fact, there are none such, so many forms.
1: సర్వమానవ స్వరూపం ఏకత్వమే సర్వదేవతా స్వరూపం.
0: The unity of the entire humanity is సర్వదేవత స్వరూప.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
0: He has 1,000 heads, 1,000 eyes, 1,000 ears, 1,000 legs.
1: కనుక మీరు మీరే మరొకరు కాదు.
0: So you are you only, none else.
1: కూటి పేదవులు మొదలుకొని కోటీశ్వరుల వరకు,
0: right from pauper to a millionaire,
1: పండితుని మొదలుకొని పామరుని వరకు,
0: right from a scholar to an innocent,
1: బాలుని మొదలుకొని వృద్ధుని వరకు,
0: from boy to the old one,
1: స్త్రీలు మొదలుకొని పురుషుల వరకు,
0: బిగినింగ్ విత్ ది విమెన్ అండ్ దెన్ మెన్,
1: తమను తాము పరిచయము గావించుకున్న సమయమున ప్రతి వ్యక్తి కూడాను నేను నేను నేను అనే పదమును ఉపయోగించుచున్నాడు.
0: When they introduce themselves, they make use of this word I and I.
1: నిజముగా మాటలు రాకపోవడం చేత పశుపక్షి మృగాదులు కూడాను నేను అని పలుకులేకపోతున్నవి. కానీ నిజముగా వారికే వాటికే మాటలు వచ్చి ఉండినా అవి కూడాను నేను కుక్క, నేను నక్క, నేను కోతి, నేను పిల్లి, నేను గరుడ, నేను కాకి అని కూడాను చెప్పుకుని ఉండేటువంటివి.
0: The birds and beasts are dumb, they do not speak. Had they been endowed with this gift of speech making, they too would announce, introduce themselves that I am the dog, I am the monkey, I am the crow and so on.
1: కనుక సర్వత్రా నిండినటువంటిది నేనే.
0: So that which is all pervasive is this I.
1: ఈ జగత్తంతయును నేను అనేటువంటి పదం పైననే ఆధారపడి ఉంటున్నది.
0: The entire universe is based on this word I.
1: ఆధారపడటమే కాదు, ఈ జగత్ యొక్క స్వరూపం కూడాను నేనే.
0: ఇట్స్ నాట్ ఓన్లీ ది బేసిస్, ఇట్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ది యూనివర్స్, దిస్ ఐ.
1: అయితే ఈ నేను అనేటువంటి సత్యస్వరూపమైనటువంటి ఈ పదము ఎక్కడి నుండి ఆవిర్భవిస్తున్నది?
0: దెన్ దిస్ ఐ, విచ్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ట్రూత్, వేర్ ఫ్రమ్ ఇట్ హెస్ ఒరిజినేటెడ్.
1: దీనికి ఆవిర్భావం అనేటువంటిదే లేదు.
0: ఇట్ హెస్ నో ఆరిజిన్ యాజ్ సచ్.
1: ఇది సర్వత్రా సర్వకాలముల యందు సర్వజీవులు ఎందు కూడాను దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ప్రకటిస్తూ ఉండినటువంటి ఈ యొక్క తత్వం ఒక్కటే, అదే నేను.
0: ఇట్ ఇస్ ఆల్ ఎఫల్జెంట్, ఇట్ ఇస్ ఆల్ పర్వేజివ్, ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ అండ్ షైన్స్ ఫోర్త్.
1: భౌతికమైన ఈ జగత్తునందు మనం చక్కగా విచారించిన నేను అనేటువంటి పదము పుట్టిన తర్వాతనే నీవు వాడు అది అనేటువంటి పదములు పుట్టుచున్నవి.
0: When we inquire from the physical point of view, it is only after this feeling of I, the other words have come into practice, such as you, others and we.
1: Aithe ee nenu aneetundi emiti?
0: Then what is this I?
1: Evaru ee nenu?
0: Who am I?
1: Idiye atma swarupam.
0: This is the form of atma.
1: Ee atmaku sthanam ekkada?
0: Where does it lie, atma?
1: Idi sarvatra undinetundi.
0: It is all pervasive.
1: కనుకనే సర్వత్రా ఉండేటువంటి ఆత్మతత్వం శృతులు హృదయం హృదయం హృదయం అని చెప్తూ వచ్చాయి.
0: దిస్ ఆత్మ విచ్ ఇస్ ఆల్ ఎన్కంపాసింగ్ ఆల్ పర్వేసివ్ ఈస్ డిస్క్రైబ్డ్ బై శృతీస్ యాజ్ హృదయం అండ్ హృదయం.
1: హృత్ దయ అనేటువంటిది హృదయం.
0: హృత్ ప్లస్ దయ ఈస్ హృదయం.
1: దయ అనగా కంపాషన్.
0: దయ మెంట్ కంపాషన్.
1: ఈ యొక్క కరుణ స్వరూపమైనటువంటి యొక్క తత్వమునకే హృదయము అని పేరు.
0: దిస్ విచ్ ఇస్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ కంపాషన్ ఈస్ కాల్డ్ హృదయం.
1: కనుక నేను అనేటువంటిది కరుణతో కూడినటువంటి స్వరూపమే.
0: సో ఐ ఈస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ కంపాషన్.
1: ఒక విద్యార్థిని మనం ప్రశ్నించినప్పుడు,
0: వెన్ వీ క్వశ్చన్ ఎ స్టూడెంట్,
1: నీవెవరయ్యా అన్నప్పుడు,
0: when you ask him who are you,
1: నేను పలాని పలాని రామయ్యను, నేను రంగయ్యను అంటాడు.
0: He will say, I am Ramaya or Rangaya.
1: నీవెప్పుడొచ్చావని ప్రశ్నించినప్పుడు,
0: when you ask him, when did you come,
1: నేను 20వ తేదీ సమ్మర్ కోర్స్ కోసం అని వచ్చాను అంటాడు.
0: He said, I came here on 20th to attend the summer course.
1: అయితే ఈ వచ్చినది ఏమిటి?
0: Then what is it that has come here?
1: దేహమే కదా.
0: It's only the body.
1: దేహాన్ని పురస్కరించుకొని కదా నేను 20వ తేదీ వచ్చానంటున్నాడు.
0: Basing on this body, the concept of feeling of the body, he said, I came here on 20th.
1: ఇక్కడ దేహమే నేనని భావించి నేను 20వ తేదీ వచ్చాను అని జవాబు చెప్తున్నాడు.
0: Here he identifies himself with the body and says that he came here on 20th.
1: రెండవ దినము ఇదే వ్యక్తి,
0: on the next day, the same person,
1: నా కడుపు సరిలేదు అంటాడు.
0: He says that my stomach is upset.
1: మై స్టమక్ అన్నప్పుడు ఈ యొక్క కడుపు నీవు వేరైనటువంటి వాడు కదా.
0: When he says my stomach, it meant I am different from stomach.
1: ఇది ఏమిటి? నా చెయ్యి.
0: What is this? It's my hand.
1: ఇది ఏమిటి? నా తల.
0: What is this? My head.
1: ఇది ఏమిటి? నా పొట్ట.
0: What is this? My stomach.
1: ఇది ఏమిటి? నా కాలు.
0: What is this? My leg.
1: నా హస్తము.
0: My hand.
1: నా తల.
0: My head.
1: నా పొట్ట.
0: My stomach.
1: నా పాదములు.
0: My legs.
1: అనుకున్నప్పుడు,
0: when we feel so,
1: నీవు వీటన్నిటికీ నీ వేరైనటువంటి వాడిగా ఉండవలెను కదా.
0: Naturally, you should be different from all these limbs.
1: ఇది నా టవల్.
0: This is my towel.
1: నాకంటే టవల్ వేరుగా ఉంటుండాలి.
0: The towel is different from me.
1: ఈ నా కప్పు.
0: This is my cup.
1: నాకంటే ఈ కప్పు వేరుగా ఉంటుండాలి.
0: The cup is different from
1: me. ఈ నా చేరు.
0: This is my chair.
1: చేరు నాకంటే వేరుగా ఉంటుంది.
0: Chair is separate from me.
1: అయితే నా దేహము, నా పొట్ట, నా హస్తము, నా కాలు, నా మనస్సు అన్నప్పుడు ఇవన్నీ కొన్ని వేరుగా ఉండినటువంటి వాడు నీవు.
0: Then when you say this, my stomach, my leg, my hand, it only meant you are different from all these.
1: ఇక్కడ నీవెవరు?
0: Then who are you?
1: ఈ తత్వాన్ని చక్కగా మనం విచారణ చేయాలి.
0: This we should inquire into carefully.
1: ఈ భౌతికమైనటువంటి యొక్క వస్తువులకు అన్నింటికీ తాను వేరుగా ఉన్నాడు.
0: He is different from the physical objects.
1: కనుక జగత్ అంతా కూడాను రెండింటితో కూడినటువంటిది.
0: The entire universe is a combination of two.
1: ఇది నేను.
0: This and I.
1: ఇది అనేటువంటిది దృశ్యము.
0: దిస్ ఈస్ ద సీన్.
1: నేను అనేటువంటిది ద్రష్ట.
0: ఐ ఈస్ ద సీయర్.
1: ఇది టేబుల్.
0: దిస్ ఈస్ ద టేబుల్.
1: ఇది అనేటువంటిది వచ్చిన తర్వాతనే టేబుల్ అనేటువంటిది ప్రారంభమవుతున్నాయి.
0: ఇట్ ఈస్ దిస్ దట్ కేమ్ ఫస్ట్, దెన్ టేబుల్ కమ్స్ నెక్స్ట్.
1: ఇది ఆడిటోరియం.
0: దిస్ ఈస్ అన్ ఆడిటోరియం.
1: అనగా ఇది అనే తర్వాతనే ఆడిటోరియం అంటారు.
0: వి సే దిస్ ఫస్ట్ అండ్ దెన్ ఆడిటోరియం.
1: ఇది అనేటువంటి పదము లేక
0: without this word
1: ye vastu yokka deenini kudanu nirupinchataku veelu kaadu.
0: No one can prove anything or an object.
1: Auditorium anta auditorium ekkada undi.
0: When we say auditorium, where is
1: ye auditorium?
0: What auditorium?
1: Prashantanilayamlo undinatunte auditorium aa?
0: Is it the auditorium in Prashantanilayam?
1: Lek Anantapuramlo undinatunte auditorium aa?
0: Or the one in Anantapur?
1: Ee auditorium aa?
0: Or is this auditorium?
1: Kaadu kaadu. Idi. ఇది ఆడిటోరియం అనగా దీనినే ప్రత్యేకించి నొక్కి చెప్పినట్టుగా ఉంటుంటారు.
0: నాట్ దిస్ వెన్ సే దిస్ ఈస్ ది ఆడిటోరియం, ఇట్ ఇస్ స్పెసిఫైడ్ దేర్.
1: కనుక ఇది అనేటువంటిది జగత్తును నిరూపిస్తూ ఉంటుండాలి.
0: సో దిస్ వర్డ్ దిస్ ప్రూవ్స్ ది యూనివర్స్.
1: ఇది దృశ్యము.
0: దిస్ ఈస్ ద సీన్.
1: నేను అనేటువంటిది ద్రష్ట.
0: ఐ ఈస్ ద సీయర్.
1: కనుక ఈ దృశ్యము దేని వల్ల కలుగుతుండాలి?
0: హౌ డు యు గెట్ దిస్ సీన్?
1: ద్రష్ట వలననే దృశ్యము కనిపించుచున్నది.
0: బికాస్ ఆఫ్ ది సీయర్ సీన్ ఎగ్జిస్ట్.
1: ద్రష్టనే లేకుండా దృశ్యమే లేదు.
0: వెన్ దేర్ ఇస్ నో సీయర్, దేర్ ఇస్ నో సీన్.
1: కన్నును చూస్తున్నామని భావిస్తున్నారు.
0: వి ఫీల్ దట్ ఐస్ సీ.
1: కన్నులు దేని ఆధారంతో చూస్తున్నవి?
0: ఆన్ వాట్ బేసిస్ ఐస్ సీ?
1: చూచేది కన్నులు కాదు.
0: నాట్ ది ఐస్ దట్ సీ.
1: దీనికి ఆధారమైనటువంటి ఒక తత్వం వేరొకటి ఉన్నది.
0: దేర్ ఈస్ అనదర్ ప్రిన్సిపల్ ఆన్ విచ్ ది సైట్
1: ఇస్ బేస్డ్. బల్బులు కాదు.
0: Is not the bulb that illumines.
1: Bulb lo current cheri velugimpu chestundi.
0: There is a current within that illumines.
1: Adhe vidhamgane,
0: similarly,
1: jagatranu unnatundi samasta drushyamulu kudanu,
0: all scenes in this universe,
1: drashta chetane prakatimpabadutunnayi, prakashimpabadutunnayi.
0: They are expressed by the seer and manifested by the seer.
1: Kanuka nenu aneetundi tattamu sarvatra vyapinchinatundi.
0: Therefore this nature of I is all encompassing.
1: Nee peru emtanaga?
0: When we say, what's your name?
1: నా పేరు గోపాలు.
0: He said, my name is Bhopal.
1: నా తండ్రి పేరు భూపాలు.
0: My father's name Bhopal.
1: నా తాత పేరు నేపాలు.
0: Grandfather's name Nepal.
1: ఈ విధంగా గోపాల్ భూపాల్ నేపాల్ అని చెప్పుకుంటూ కేవలం హనుమంతునితో ఒకవలే పెంచుకుంటూ పోయేదానికంటే నేను నేనే అనేటువంటి సత్యంలో ఎంత సుఖమైనటువంటి ఆనందం ఉంటుండాలి.
0: సో ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ గోపాల్ భూపాల్ అండ్ నేపాల్, ఇఫ్ యు సే దట్ ఐ, ఇట్ ఇస్ ఎనఫ్.
1: కనుక నీ పేరు మొట్టమొదటి పేరు ఐ, నేనే.
0: సో యువర్ ఫస్ట్ నేమ్ ఇస్ ఐ.
1: మొట్టమొదట జగత్తులో పుట్టినటువంటిది అదొక్కటే.
0: ఇన్ ది యూనివర్స్ దట్ విచ్ ఇస్ బోర్న్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ ఇస్
1: నేను అనేటువంటి భగవంతుడికి మొదటి పేరు.
0: ద ఫస్ట్ నేమ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ఐ.
1: అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మ తరువాత పుట్టినటువంటిది.
0: ఇట్ ఈస్ దిస్ అహం ఐ దట్ కేమ్ నెక్స్ట్ టు బ్రహ్మన్.
1: కనుక మొట్టమొదట పుట్టినటువంటిది నేను.
0: దేర్ఫోర్ ద ఫస్ట్ వన్ దట్ ఇస్ బోర్న్ ఇస్ ఐ.
1: కనుక భగవంతునికి పేరు నేను అని అర్థం.
0: Therefore, the name of God is I.
1: కనుక ప్రతి మానవునికి కూడాను నేను అనేటువంటిది ఈ యొక్క శాశ్వతమైనటువంటి పేరు.
0: Therefore, every man has got this permanent name I.
1: సృష్టి అనగా ఈశ్వరేచ్ఛకు ప్రకటనయే.
0: The creation meant expression of Creator, God.
1: కనుక సృష్టిలో ఉండేటువంటి యొక్క ప్రతి జీవులు కూడాను ఈశ్వర ప్రతిబింబములే.
0: Therefore, all the beings in creation are the reflections of God.
1: ఈశ్వరు యొక్క ప్రకటను జగత్తునకు వ్యాపింపజేసే నిమిత్తమై స్వరూపించినటువంటి వాడే మానవ మూర్తి.
0: ద మ్యాన్ మేనిఫెస్ట్ ద క్రియేటివిటీ ఆఫ్ ది క్రియేటర్.
1: కనుక మానవుడనగా ఈశ్వర ప్రతిబింబమే.
0: సో మ్యాన్ మెంట్ ద వెరీ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్.
1: కనుక రెండింటి యొక్క ఏకత్వము అందులో ఏకత్వం అయినటువంటిది ఐ అనేటువంటిది ఒక్కటే.
0: దేర్ఫోర్ ది యూనిటీ ఆఫ్ ది టూ లైస్ ఇన్ దిస్ ఐ.
1: కనుక నేను అనేటువంటి దానిని ప్రత్యేకంగా మనం విచారించాలి.
0: దేర్ఫోర్ వీ మస్ట్ ఎంక్వైర్ పర్టికులర్లీ దిస్ ఐ.
1: ఈ నేను అనేటువంటి దానికి భౌతికమైనటువంటి యొక్క వాంఛలు అడ్డు తగిలి ఈ నేను అనేటువంటి యొక్క స్వస్వరూపాన్ని మరపింపచేస్తుండాలి.
0: ద ఫిజికల్ డిజైర్స్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్ ఆబ్స్టకల్ అండ్ దట్ మేక్స్ us ఫర్గెట్ ద నేచర్ ఆఫ్.
1: సూర్యుని నుండి ఆవిర్భవించినటువంటి మేఘములే సూర్యుని కప్పివేస్తుండాలి.
0: ద క్లౌడ్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ద సన్ కవర్ ద వెరీ సన్ హింసెల్ఫ్.
1: అయితే మనం సూర్యుని చూడాలంటే ఏం చేయాలి?
0: దెన్ వాట్ we do to see sun?
1: సూర్యుడు ఉన్నాడు అక్కడ ప్రత్యక్షంగా.
0: There exists the sun.
1: కానీ కనిపించటం లేదు.
0: But he is not apparent.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: ఆవరించినటువంటి మేఘములే దీనికి కారణం.
0: Because he is covered by clouds.
1: గాలి వీచినప్పుడు
0: when the wind blows
1: మేఘములు కదిలిపోతాయి, సూర్యుడు కనిపిస్తాడు.
0: When clouds go apart you see the sun.
1: నిమురు తప్పినటువంటి నిప్పు పైన
0: the fire is covered by the ash.
1: నిప్పు కనిపించటం లేదు.
0: Fire is not apparent.
1: కారణమేమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: నిప్పు నుండి పుట్టినటువంటి నిమురే నిప్పును కప్పివింది.
0: ది యాష్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ ద ఫైర్ కవర్స్ ద వెరీ ఫైర్.
1: కనుక మనం ఏమి చేయాలి నిప్పును చూడాలంటే?
0: సో వాట్ షుడ్ వి డూ టు సీ ఫైర్?
1: నిమురు నూపివేయాలి.
0: యూ షుడ్ బ్లో ఆఫ్ ద యాష్.
1: నిప్పు కనిపిస్తుంది.
0: దెన్ యూ ఫైండ్ ద ఫైర్.
1: అదే విధంగా ఈనాటి మానవుడు
0: సిమిలర్లీ మ్యాన్ టుడే
1: అనేక రకములైనటువంటి సాధనలు చేస్తున్నాడు.
0: అండర్గోస్ సెవెరల్ ప్రాక్టీసెస్.
1: ఈ సాధనలు ఎన్ని విధములు?
0: వాట్ ఆర్ దీస్ ప్రాక్టీసెస్?
1: నవవిధ సాధనలు.
0: The nine types of paths.
1: Shravana.

0: ఈ నవవిధ మార్గములు కూడాను ఆత్మాన్వేషణ నిమిత్తమై చేస్తున్నామని భావిస్తున్నారు.
1: ఆల్ దీస్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్ ఆర్ యాక్సెప్టెడ్ ఓన్లీ టు బి ఇన్ సర్చ్ ఆఫ్ ఆత్మ.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: చేసే సాధనలు ఆత్మాన్వేషణ కోసం కాదు.
1: All practices are not meant for Atma.
0: Atmanu darshinche nimittamu kaadu.
1: Is not to visualize Atma.
0: Anatmanu veru chese nimittamu sadhana chestunnam.
1: Only to separate out Anatma, that which is different from Atma.
0: Anatmanu veru chesinappudu Atma sahajangane manu undali.
1: When you separate out non-atmic things, Atma exists.
0: Kanuka నిపురును ఊపివేస్తే నిప్పు సహజంగానే ఉంటుండాలి.
1: వెన్ యూ బ్లో ఆఫ్ ది యాష్ యూ ఫైండ్ ద ఫైర్.
0: మేఘమును కదిలిపోతే చంద్రుడు సహజంగానే, సూర్యుడు సహజంగానే కనిపిస్తాడు.
1: వెన్ క్లౌడ్స్ మూవ్ అపార్ట్ యూ ఫైండ్ ద సన్ దేర్.
0: కనుక సర్వత్రా ఉండేటువంటిది ఆత్మనే.
1: దేర్ఫోర్ దట్ విచ్ ఎగ్జిస్ట్ ఆల్ ఓవర్ ఇస్
0: ఎక్కడో ఒక చోట ఉండినప్పుడు కదా దీన్ని అన్వేషణ జరపాలి.
1: ఇఫ్ ఇట్ ఎగ్జిస్ట్ సెపరేట్లీ ఎట్ వన్ ప్లేస్ యూ షుడ్ సర్చ్ ఫర్ ఇట్.
0: కాను సర్వత్రా ఉండేటువంటిది ఆత్మనే.
1: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఆత్మ.
0: దానిని దర్శించాలనుకున్నప్పుడు
1: వెన్ యూ వాంట్ టు సీ దాట్
0: కేవలం అనాత్మను దూరం చేయాలి.
1: యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఆఫ్ అవే దట్ నాన్ ఆత్మిక్.
0: అనాత్మ ఆత్మ ఏమిటి?
1: వాట్ ఆర్ దీస్ థింగ్స్ ఆత్మ అండ్ నాన్ ఆత్మ?
0: ఇంకా విచారణ చేస్తే అనాత్మ అనేటువంటిది కూడాను లేదు.
1: వెన్ యూ ఎంక్వైర్ క్లియర్లీ దేర్ ఇస్ నథింగ్ లైక్ అనాత్మ.
0: ఆత్మ యొక్క అభావమే అనాత్మ.
1: ద మిస్టేక్ ఇన్ ఐడెంటిటీ ఇస్ అనాత్మ.
0: ఇప్పుడు లైట్ వెలుగుతుండాలి.
1: Here the light illumines.
0: మనకు చీకటి కనిపించడం లేదు.
1: వీ డోంట్ సీ ఎనీ డార్క్నెస్.
0: ఆ లైట్ ఆఫ్ చేసినప్పుడు
1: వెన్ యూ పుట్ ఆఫ్ ద లైట్
0: కానీ చీకటి ఉంటుండాలి.
1: దెన్ దేర్ ఇస్ డార్క్.
0: ఈ చీకటి ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ ద డార్క్నెస్?
0: ఎక్కడి నుండి లేదు.
1: ఇట్ ఇస్ నాట్ సెపరేట్.
0: లైట్ లేకపోవటం వల్ల చీకటి కనిపిస్తుండాలి.
1: ది అబ్సెన్స్ ఆఫ్ లైట్ లెడ్ టు డార్క్నెస్.
0: లైట్ వస్తే చీకటి కనిపించింది.
1: వెన్ దేర్ ఇస్ లైట్ యూ డోంట్ ఫైండ్ డార్క్.
0: కనుక లైట్ యొక్క అభావమే చీకటి.
1: దేర్ ఫర్ ద మిస్టేక్ ఇన్ ఐడెంటిటీ ఆఫ్ ద లైట్ ఇస్ డార్క్.
0: ఆత్మ యొక్క అభావమే అనాత్మ.
1: ది మిస్టేక్ ఇన్ ఐడెంటిటీ ఆఫ్ ఆత్మ ఇస్ అనాత్మ.
0: ఆత్మ దృష్టి లేనంత వరకు కూడాను అనాత్మ భావాన్ని మనము సత్యంగా విశ్వసిస్తుంటాం.
1: సో లాంగ్ యూ డోంట్ ఎయిమ్ ఎట్ ఆత్మ యూ ఆర్ ఇన్ అనాత్మ.
0: కనుక ఆత్మ దృష్టి వచ్చినప్పుడు అనాత్మ సహజంగా కూడా అదృష్టమైపోతుంది.
1: నేచురల్లీ వెన్ యూ హ్యావ్ దట్ విజన్ టువర్డ్స్ ఆత్మ ది అనాత్మ.
0: సూర్యుడు ప్రకాశించేంత వరకు చంద్రుడితో మనకు ఏమాత్రమూ పని లేదు.
1: సో లాంగ్ సన్ షైన్స్ వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ద మూన్.
0: సూర్యుడు లేనప్పుడే
1: వెన్ దేర్ ఇస్ నో సన్
0: చంద్రప్రకాశమే గొప్ప ప్రకాశంగా మనం అనుభవిస్తాం.
1: The moonlight we enjoy it well.
0: కాబట్టి సూర్యప్రకాశం అనేటువంటిది ఆత్మ.
1: Like that, the sunlight is Atma.
0: ఈ ఆత్మ దృష్టిని మనం కోల్పోవటం చేతనే
1: because we lost this atmic vision
0: అనాత్మయైనటువంటి యొక్క మనస్సు తత్వమే మనకు ప్రధానమైన లక్ష్యంలో చంద్రుడిగా భావిస్తున్నాము.
1: We consider this moon the anatma bhava, the feelings of anatma, non-atma.
0: కనుకనే చంద్రమా మనసో జాతః.
1: Therefore it is said the moon is the presiding deity of the mind.
0: ఈనాటి మానవుడు
1: Man today,
0: దేదీప్యంగా ప్రకాశించేటువంటి సూర్యుని విస్మరించి
1: forgetting the sun in all effulgence,
0: ఆ సూర్యుని ప్రకాశ ప్రతిబింబమైనటువంటి ఒక చంద్రుని ఆధారం చేసుకుని
1: he relies on the moon who is merely the reflection of the sun.
0: సత్యనిత్యమని విశ్వసించి
1: he considers this permanent.
0: మానవత్వం యొక్క దీనిని వ్యర్థం చేసుకుంటున్నాం.
1: He is making his life waste.
0: కనుక ఈనాడు చేసేటువంటి సర్వ సాధనలు కూడాను
1: So all practices that we undertake
0: today, మనస్సుతోనే చేస్తున్నారు.
1: We do them with the mind.
0: ఇది పెద్ద పొరపాటు.
1: It's a very big mistake.
0: ఏ సాధన చేసినా మనస్సుతో మనం సాధన చేయకూడదు.
1: Whatever practice you may do, you should never do
0: చాలా విరుద్ధమైనటువంటి మార్గము.
1: It is a contrary procedure.
0: అనాది కాలము నుండి కూడాను ఈ సాంప్రదాయం మనము కేవలం గ్రుడ్డిగా అనుసరిస్తూ మన యొక్క అశాంతికి మనము బలి అయిపోతున్నాం.
1: సిన్స్ ఏన్షియన్ టైమ్స్ వీ ఫాలో దీస్ పాత్స్ బ్లైండ్లీ అండ్ సబ్జెక్ట్ అవర్ సెల్స్ టు రెస్ట్లెస్నెస్.
0: మనస్సుతో సాధన చేయకూడదు.
1: వీ షుడ్ నెవర్ అండర్టేక్ ప్రాక్టీస్ విత్ ద మైండ్.
0: మనసు ఒక పెద్ద దొంగ.
1: మైండ్ ఇస్ ఎ బిగ్ థీఫ్.
0: ఈ దొంగ ఏనాటికైనా తనను తాను పట్టించదు.
1: ద థీఫ్ వుడ్ నెవర్ ట్రేస్ అవుట్ హిమ్సెల్ఫ్.
0: కనుక ఈ మనస్సు అనేటువంటి దొంగ
1: దిస్ మైండ్ హూ ఇస్ ద థీఫ్
0: ఆత్మ అనేటువంటి దానిని గుర్తించకుండా
1: వితౌట్ రియలైజింగ్ ఆత్మ
0: మిగిలినటువంటి విషయం గుర్తింపజేయడానికి తగినటువంటి కృషి చేస్తుంటాడు.
1: హీ మేక్స్ ఆల్ ఎఫర్ట్స్ టు మేక్ అదర్ థింగ్స్ నోన్ అండ్ రికగ్నైజ్డ్.
0: అనగా సూర్య ప్రతిబింబం వస్తే చంద్రుణ్ణి ఎవరు లెక్క చేయరు కదా.
1: ఇట్ ఓన్లీ మెంట్ వెన్ దేర్ ఇస్ సన్ లైట్ నోబడీ బాదర్స్ అబౌట్ ద మూన్.
0: కనుక ఈ మనస్సు అనేటువంటి దొంగ
1: దేర్ ఫోర్ ది మైండ్ విచ్ ఇస్
0: ఆత్మకు చాలా మరుగుగా సంచరిస్తూ ఉంటుంటారు.
1: ఇట్ మూవ్స్ అబౌట్ బిహైండ్ ఆత్మ.
0: సమస్తము మాయతో కూడినటువంటి యొక్క జగత్తును ఆకర్షింపజేస్తుంది.
1: ఇట్ అట్రాక్ట్స్ ది ఎంటైర్ ద వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఇల్యూషన్.
0: కనుకనే ఈ మనస్సు అనేటువంటి దాని వల్ల మనం సాధన చేస్తే మనము కూడాను ఈ యొక్క అంధకారంలో బంధింపబడతాం.
1: Therefore we enter into the practice of the mind, we are also bonded here in darkness. ఎప్పుడు మనం
0: ఆత్మను దర్శిస్తామో మనస్సు అనేటువంటిది అక్కడ ఉండదు.
1: The moment you have the vision of ఆత్మ, there is no mind.
0: మనస్సు లేనప్పుడు మనోనిగ్రహం ఇంకెందుకు?
1: When there is no mind, what else you find?
0: కనుక మనోనిగ్రహం అనేటువంటిది చాలా బలహీనత.
1: The mind control is weakness.
0: ఆత్మదర్శనం చేత మనసు సహజంగానే నిగ్రహింపబడిపోతుంది.
1: విత్ ది విజన్ ఆఫ్ ఆత్మ ద మైండ్ గెట్స్ కంట్రోల్డ్ ఆటోమేటికలీ.
0: సూర్య ప్రకాశంలో చంద్రుడి కాంతి కేవలం అందులో లయమైపోతుంది.
1: ఇన్ సన్ లైట్ ద మూన్ లైట్ మర్జెస్.
0: అదే విధముగానే
1: సిమిలర్లీ
0: మనం పొందవలసినది,
1: వాట్ వీ హావ్ టు అక్వైర్,
0: మనం అనుభవించవలసినది,
1: వాట్ దట్ వీ షుడ్ ఎక్స్‌పీరియన్స్,
0: ఆత్మానందముని
1: ఈజ్ ఓన్లీ ద బ్లిస్ ఆఫ్ ఆత్మ.
0: ఈ మనో ఆనందము, బుద్ధి ఆనందము, దేహానందము, విషయానందము ఇలాంటి ఆనందములు కాదు.
1: నాట్ ది హ్యాపీనెస్ ఆఫ్ ద మైండ్, నాట్ ది హ్యాపీనెస్ ఆఫ్ ది ఇంటెలెక్ట్, నాట్ ది హ్యాపీనెస్ ఆఫ్ ద బాడీ.
0: ఈ ఆనందములు అన్ని కూడాను క్షణభంగురాలు.
1: ఆల్ దీస్ ఫార్మ్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఆర్ మొమెంటరీ.
0: ఈ ఆనందము మానవులకు శాశ్వతమైనటువంటి యొక్క స్థిరత్వాన్ని, సత్యత్వాన్ని అందింపలేదు.
1: దిస్ హ్యాపీనెస్ డజంట్ కన్ఫర్ ద స్టెబిలిటీ ఆర్ ట్రూత్.
0: కనుక మానవుడు అనేక విధమైనటువంటి యొక్క మనస్సును అనుసరించి, మనసు యొక్క సందేశములను పురస్కరించుకుని, మనసు యొక్క ఆజ్ఞానుసారంగా భౌతికమైనటువంటి సాధనలు ఎందే తన యొక్క జీవితాన్ని లగ్నం చేస్తున్నాడు.
1: Therefore man understands the nature of the mind, follows commands of the mind and acts according to its whims and vagaries.
0: కనుక మొట్టమొదట నేను అనేటువంటి యొక్క ఈ తత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore every individual must make an effort to know I.
0: ఈ నేను ఎక్కడి నుంచి వచ్చింది అని దాన్ని చక్కగా మనం విచారణ చేస్తూ దాని మార్గాన్ని అనుసరిస్తూ పోతే అది స్ట్రైట్ గా ఆత్మ దగ్గరికి తీసుకుని పోతుంది.
1: When we inquire where from this I originated, you will ultimately land up in ఆత్మ.
0: కనుక దీనికి ఒక చిన్న ఉదాహరణ భాగవతం నందు.
1: For this a small example in Bhagavata.
0: కృష్ణుడు గోపికల ఇండ్లకులో ప్రవేశించి,
1: కృష్ణ ఎంటర్డ్ ఇంటూ గోపికాస్ హౌసెస్,
0: వారి ఇంటిలోని పాలు పెరుగులంతా కూడా క్రింద పోసి,
1: హి జస్ట్ పోర్డ్ డౌన్ ఆల్ ద మిల్క్ అండ్ కర్డ్స్ దేర్,
0: అనేక విధములుగా వారికి తొందరను కల్పించి,
1: హి వాస్ ద కాజ్ ఆఫ్ యాంగ్జైటీ టు దెం.
0: అది ఉండటం కృష్ణుని యొక్క లీల.
1: ఇట్ వాస్ ఆల్ ది విల్ ఆఫ్ కృష్ణ.
0: దీని ఎందుకు అంతరార్థములు లేకపోలేదు.
1: దేర్ సర్టన్లీ సిగ్నిఫికెన్స్ ఇన్ దిస్.
0: ప్రతి సంకల్పమునందు కూడా ఒక కారణం లేని కార్యం జరగదు.
1: There is will which is responsible for the cause and effect.
0: ఈ విధమైనటువంటి ఒక చర్యలు జరుగుతున్నప్పుడు గోపికలందరూ కూడాను ఎట్టైనా ఈ కృష్ణుని పట్టాలి అని అనేక రకములుగా ప్రయత్నం చేశారు.
1: When Krishna was mischievous, all gopikas decided to trap him finally.
0: ఇతను పక్కా దొంగ.
1: He's a big thief.
0: ఈ దొంగను పట్టాలంటే ఏం చెయ్యాలి?
1: How to catch him?
0: అని ఒక గోపిక చెప్పింది. అతన్ని ప్రార్థించడమే అతన్ని పట్టడం చదివేటువంటి సులభమైన మార్గం అని.
1: వన్ గోపిక సెడ్ ది ఈజీ పాత్ టు క్యాచ్ కృష్ణ ఇస్ టు ప్రే హిమ్.
0: ప్రార్థన చేశారు.
1: దే ప్రేడ్.
0: నిను గను గొన్న గల్లమ్మా కృష్ణ, నిను గను గొన్న గల్లమ్మా
1: కృష్ణ, కెన్ వీ రికగ్నైజ్ యూ, కెన్ వీ ఐడెంటిఫై యూ.
0: అణువు కంటే అతి సూక్ష్మరూపుడవు, ఘనము కంటే అతి ఘననీయుడవు.
1: యూఆర్ స్మాలర్ దాన్ ది మైక్రోకాజం, యూఆర్ లార్జర్ దాన్ ది మాక్రోకాజం.
0: 84 లక్ష జీవముల అనయంబున నడబాయకుందువట, అణువు రేణు తృణకాష్టము మొదలుగా అఖండ రూపుడవై వెలయుదువట. నిను గనుగొన్న గల్లమ్మా కృష్ణ, నిను గనుగొన్న గల్లమ్మా.
1: You are the indweller in all the 84 lakhs of species. You are present right from the wood to the entire cosmos. Can we identify you? Can we recognize you?
0: Janamagu dongalalo gajadongavu ninu ganugonna gallamma.
1: Among thieves you are number one master thief. Can we recognize you?
0: Ee prarthana chesetappudiki rendo roju atani chikkipovadaniki taginatlu roopayamunu gopikalaku chakkaga nirupistu vachadu.
1: Because of that prayer Krishna has shown a path to arrest.
0: పాలను క్రింద పోసి,
1: దే పోర్ డౌన్ ద మిల్క్,
0: ఆ పాలలో తన పాదములో చక్కగా తడిపి,
1: హీ మేడ్ హిస్ ఫీట్ వెట్.
0: గోపికలు వచ్చేటప్పుడు పరిగెత్తిపోయాడు.
1: వెన్ గోపికాస్ కేమ్ హీ స్టార్టెడ్ రన్నింగ్ ఫ్రమ్ దేర్.
0: అప్పుడు గోపికలు దేనిని ఆధారం చేసుకుని కృష్ణుని పట్టారు?
1: దెన్ వాట్ వాస్ ది బేసిస్ ఫర్ గోపిక?
0: పాదపు యొక్క ప్రింట్ ను ఆధారం చేసుకుని కృష్ణుని పట్టేశారు.
1: ది గోపికాస్ ప్రొసీడెడ్ అలాంగ్ ది ఫుట్ ప్రింట్స్ ఆఫ్ కృష్ణ.
0: పాదమును ఆశ్రయించినప్పుడే పరమాత్ముడు మనకు దక్కుతాడు అనేటువంటి సత్యాన్ని భాగవతం ప్రబోధిస్తూ వచ్చింది.
1: భాగవత టాక్ క్లియర్లీ, వెన్ యూ సరెండర్ యువర్ సెల్ఫ్ టు ద ఫీచ్ యూ కెన్ సర్టన్లీ అక్వైర్ గాడ్.
0: నేను అనేటువంటి యొక్క స్వరూపాన్ని మనము సత్య స్వరూపాన్ని చక్కగా విశ్వసించి
1: we have to believe clearly this
0: దీని ఆధారం చేసుకుని పోయినప్పుడు
1: when we proceed along this
0: సర్వము నేనేటువంటి తత్వము అర్థమవుతుంది.
1: యూ సర్టన్లీ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఈస్ దిస్ ఐ ఓన్లీ.
0: అదే అహం బ్రహ్మాస్మి.
1: దట్ ఈస్ అహం బ్రహ్మాస్మి.
0: మరి కొంతమంది చెప్పవచ్చును,
1: సమ్ అదర్స్ మే సే
0: అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని సాధన చేస్తే చాలా అని.
1: ఈజ్ ఇట్ ఎనఫ్ ఇఫ్ వీ ప్రాక్టీస్ డిక్లేరింగ్ ఐఎమ్ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి?
0: మంచిది, అహం బ్రహ్మాస్మిని సాధన చేయవచ్చు.
1: ఇట్స్ గుడ్, యూ కెన్ సర్టన్లీ ప్రాక్టీస్ దట్ వే ఐఎమ్ బ్రహ్మన్.
0: అయితే నేనే బ్రహ్మన్ అన్నప్పుడు ఈ నేను అనేటువంటి ఒకటి ఉంటుందా అదే అక్కడ?
1: దెన్ వెన్ యూ సే ఐఎమ్ బ్రహ్మన్ దేర్ ఇస్ దిస్ ఐ.
0: ఈ నేను ఎవరు?
1: దెన్ హూ ఇస్ దిస్ ఐ?
0: మొట్టమొదటి నేను తెలుసుకో.
1: ఫస్ట్ యూ షుడ్ నో ఐ,
0: బ్రహ్మ తెలిసిపోతుంది.
1: దెన్ యూ అండర్స్టాండ్ బ్రహ్మ.
0: అంతేకాకుండా త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖత్వమేవ త్వమేవ విద్యా ద్రవిడం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ. భగవంతుడే నాకు తండ్రి, భగవంతుడే నా తల్లి, భగవంతుడే నా మిత్రుడు, భగవంతుడే నా బంధువు అని ఈ విధంగా మనం అనేక రకములుగా అతన్ని ఈ రకమైనటువంటి భావంతో మనము కట్టివేయటం మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్ టు లిమిట్ గాడ్ బై డిక్లేరింగ్ గాడ్ ఇస్ మై ఫాదర్, గాడ్ ఇస్ మై మదర్, గాడ్ ఇస్ మై ఫ్రెండ్, గాడ్ ఇస్ మై రిలేషన్.
0: ఇది తిరిగి ప్రాపంచకమైనటువంటి సంబంధంతో బంధింపబడుతుంది.
1: It is also takes you a kind of binding, worldly binding.
0: Enduki ee vidhanga kuda neeve naa tandri, neeve naa talli, neeve naa sar, ee vidhamainatundi vanta kevalam neeku pratyekanga aipothunnadu bhagavantudu.
1: So when you say you are my father, you are my mother, it means God is a father.
0: Father son kaadu, son father kaadu.
1: Son can never be father, nor father the son.
0: కనుక ఒకరికొకరి విభాగమే ఉంటుండాలి, గాని విభజించే ఉంటుండాలి.
1: సో ఈచ్ వన్ ఇస్ గెట్ సెపరేటెడ్ ఫ్రమ్ ది అదర్.
0: కనుక ఈ యొక్క భావమును మనం విసర్జించి
1: దేర్ఫోర్ వీ షుడ్ లీవ్ సచ్ ఫీలింగ్.
0: నీవే నేను, నేనే నీవు అనేటువంటి ఏకభావంతో ఉండినప్పుడు ఇంతకంటే సులభమైన మార్గం మరొకటి లేదు.
1: వెన్ యూ హ్యావ్ వన్ ఫీలింగ్ యూ ఆర్ ఐ, ఐఎమ్ యూ, దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ దిస్.
0: కనుక నీ మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఏకత్వంగా భావించాలి కాని అనేకత్వంగా విభజించరాదు.
1: Therefore divinity in the humanity is just one but is not many.
0: ఈ జగత్తునందు కల్పించేటువంటి రూప నామములన్నీ కూడాను కల్పితములే.
1: In this universe all forms and names are artificial.
0: ఈ కల్పితమైనటువంటి రూప నామములన్నీ కూడాను కల్పితంతోనే అంతర్ధానమైపోతాయి.
1: ఆల్ దీస్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ విచ్ ఆర్ ఆర్టిఫిషియల్ ఫైనల్లీ డిసపియర్.
0: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా.
1: ఆల్ ద మ్యాన్షన్స్ అండ్ క్యాసల్స్ దట్ యు సీ ఇన్ ద డ్రీమ్ యు డోంట్ ఫైండ్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
0: ఇదంతా కేవలం కల్పితములే.
1: ఆల్ థింగ్స్ ఆర్ ఆర్టిఫిషియల్ క్రియేటెడ్.
0: ఈ కల్పితమును నీవు సత్యంగా భావించి
1: యు కన్సిడర్ దిస్ ట్రూత్,
0: సత్యనిత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని విస్మరించి
1: ఫర్గెటింగ్ దట్ ఎటర్నల్,
0: నీవు సాధించేది ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు అక్వైర్?
0: ధ్యానం చేస్తున్నాను.
1: యు మెడిటేట్.
0: ఇది ఒక స్టంటే.
1: దిస్ ఇస్ ఆల్సో స్టంట్.
0: ధ్యానం దేని చేస్తున్నావు? ధ్యానం.
1: వాట్ ఈస్ దట్ యు మెడిటేట్?
0: ధ్యానం అనేటువంటిది
1: ద మెడిటేషన్
0: ధ్యేయము. ధ్యానం చేసేటువంటి వ్యక్తి ఇరువురు ఒక్కటైనప్పుడు ఇంకా ధ్యానం ఎందుకు?
1: The one that meditates and the other one meditated upon, when both are one, why should you do it?
0: చేయించుకునేటువంటి యొక్క శక్తి రెండు ఏకమైనప్పుడు చేసే పని మనకెందుకు ఇంకా?
1: The one that meditates and the other one meditated upon are one, what is that you do?
0: నిన్ను నువ్వు ఎక్కడైనా వెతుకోవడానికి ప్రయత్నిస్తావా?
1: Do you make an effort to search your own self?
0: కనుక నీవే అది అయి ఉండగా నీవు నిన్ను ఎత్తుకోవడానికి ఎక్కడ పోవడం?
1: వెన్ యూ ఆర్ దట్ వై షుడ్ యూ సర్చ్ ఎనీవే?
0: తనను తాను వెతికేటువంటి వాడు మూర్ఖుడనే చెప్పవచ్చు.
1: ఈజ్ రియలీ ఫూలిష్ వన్ హూ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ హిజ్ ఓన్ సెల్ఫ్.
0: ఎవరైనా అయ్యా నేను ఎక్కడున్నానని ప్రశ్నిస్తే ఏం బుద్ధి లేనటువంటి వాడా మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ కామంటారు.
1: If anyone says, where am I? The other people say, you seem to be a foolish one, find a place in mental hospital.
0: Dhyanam anetvanti kudanu oka vidhamainatundi tanam taanu mosam chesukotame.
1: Meditation is also self deceit.
0: Kanuka ee rakamainatundi anavasaramainatundi krutrimainatundi margamunu praveshinche danikante annindi endukudu direct ga nenu nene daivam nene daivam nene ee rakamainatundi oka tattvaniki vaste enta sulabhanga divyatvani vachu.
1: Instead of proceeding in these unnecessary artificial paths, if we develop the feeling I am God, I
0: am God, it's easy.
1: But we should never utter this feeling artificially.
0: హృదయ స్థాయి నుంచి రావాలి. సత్యం ఎరిగి ప్రవర్తించాలి.
1: వి షుడ్ రియలైజ్ ది ట్రూత్ అండ్ ఎక్స్ప్రెస్ హోల్ హార్టెడ్లీ.
0: దైవం ప్రత్యేకంగా లేడు అనేటువంటి అనుభూతిని ఆధారం చేసుకుని మనం ఉచ్చరించాలి.
1: వి షుడ్ బేస్ ఆన్ అవర్ ఎక్స్పీరియన్స్ దట్ గాడ్ డజంట్ టేక్ అస్ సెపరేట్లీ.
0: చెప్పాడు కదా నేనే దైవం అంటే ఇది కేవలం ఒక మూర్ఖంగా పోతుంది.
1: బట్ ఇఫ్ యు సే బికాజ్ స్వామి సెడ్ ఇఫ్ యు డిక్లేర్ ఐఎమ్ గాడ్ ఐఎమ్ గాడ్ ఇట్ ఇస్ ఫూలిష్నెస్.
0: ఎవరో ఒక వ్యక్తికి
1: an individual
0: ఒక ప్రాకృతమైనటువంటి గురువు
1: a worldly teacher
0: ఉపదేశం చేశాడట.
1: taught him a lesson.
0: ఏమిటని శివోహం శివోహం శివోహం శివోహం శివోహం అని ఈ శివుని యొక్క తత్వాన్ని నీ ఉచ్చరించమన్నాడట.
1: he gave him this lesson. శివోహం ఐఎమ్ శివ ఐఎమ్ శివ.
0: అయితే అతను కూడాను అదే రీతిగా శివోహం శివోహం శివోహం కేవలం చిలుక పలుకుల వలె ఉచ్చరిస్తూ ఉన్నాడు.
1: he started repeating like a parrot. ఐఎమ్ శివ ఐఎమ్ శివ శివోహం.
0: ఒక మిత్రుడు అతనికి వచ్చాడు కలిశాడు.
1: a friend came there.
0: ఏమిటయ్యా నీ ఉచ్చరించేటువంటిది అని.
1: He asked him, what is that you repeat?
0: శివోహం శివోహం అని ఉచ్చరిస్తున్నాను అన్నాడు.
1: He said, I am repeating శివోహం శివోహం.
0: ఈ శివోహం అనేటువంటి దానికి అర్థం ఏమిటి అని ప్రశ్నించాడు.
1: He asked him, what is the meaning of శివోహం?
0: శివోహం ఆ శివుడు నేనే ఆ శివుడు నేనే ఆ శివుడు నేనే అని దీని అర్థం అన్నాడు.
1: It's only meant, I am శివ, I am that శివ.
0: సరే మంచిదే, అయితే నీవు శివుడు అయినప్పుడు పార్వతి నీకేం కావాలి అన్నాడు.
1: దెన్ సెడ్ ఇట్స్ ఓకే యువర్ శివ, దెన్ వాట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ పార్వతి.
0: అపరాధం అపరాధం అపరాధం అన్నాడట.
1: ఇస్ ఇట్ ద గ్రేట్ సిన్, ఎ సిన్ ఇండీడ్.
0: నిజంగా నేనే శివుడు అనుకున్నప్పుడు ఇంక పార్వతి లేదు.
1: ట్రూలీ స్పీకింగ్ వెన్ యువర్ శివ దేర్ ఇస్ నో పార్వతి.
0: సర్వము తానే.
1: హీ ఈజ్ ఎవ్రీథింగ్.
0: ఇంకా నేను అపరాధం అని చెప్పుకోవడంలో ఉన్నటువంటి అజ్ఞానం కదా.
1: దెన్ ఈజ్ నాట్ ఇగ్నోరెన్స్ వెన్ యూ సే ఇట్స్ ఎ సిన్.
0: ఇది కృత్రిమైనటువంటి యొక్క ఫలితము.
1: దిస్ ఈజ్ ఆర్టిఫిషియల్ రిజల్ట్.
0: కనుకనే మనం ఆ విధంగా నేనే దైవం అనే మాత్రం భావించరాదు. చక్కగా విచారణ చేసి
1: therefore we should not say I am God. We should
0: పరిశోధనలు కలిపి
1: we should investigate
0: పరిశీలించి
1: we should experience
0: ఆ పరతత్వాన్ని అర్థం చేసుకోవాలి.
1: Then only you can understand the true spirituality.
0: అయితే ఇది సత్యమైనప్పటికీ సత్యానికి కూడా కొంత హద్దు ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ట్రూ ఆఫ్ కోర్స్.
0: కారణమేమనగా నీవు ప్రకృతి యందు జీవిస్తున్నావు.
1: బికాజ్ యూఆర్ లివింగ్ ఇన్ నేచర్
0: ప్రాకృతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నావు.
1: యూఆర్ ఎక్స్పీరియన్సింగ్ న్యాచురల్ లైఫ్.
0: ఈ ప్రాకృతమైనటువంటి జీవితంలో పరతత్వమైనటువంటి యొక్క ఏకత్వాన్ని అనుభవించడం చాలా కష్టం.
1: ఇన్ దిస్ వరల్డ్లీ లైఫ్ టు ఎక్స్పీరియన్స్ ది యూనిటీ విత్ ది స్పిరిచువాలిటీ ఈజ్ ఏ డిఫికల్ట్ వన్.
0: కనుక క్రమక్రమేణా కూడా దీనిని ఒక సాధన రూపకంగా తీసుకుని
1: gradually you should enter into practice.
0: ఆ సత్యములో నీవు ప్రవేశించాలి.
1: You should enter into that truth.
0: కనుక మీరు ఈ భౌతికమైనటువంటి యొక్క విషయాల్ని ఆధారం చేసుకోకూడదు.
1: సో యూ షుడ్ నెవర్ రిలై ఆన్ దీస్ ఫిజికల్ ప్రూఫ్స్.
0: మానవత్వంలో రెండు తత్వములు ఉంటున్నాయి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దెర్ ఆర్ టూ.
0: ఇది ఒకటి ఏమిటంటే ఆత్మ.
1: వన్ ఈజ్ ఆత్మ.
0: రెండవది అనాత్మ అన్న.
1: ద సెకండ్ వన్ ఈజ్ నాన్ ఆత్మ.
0: దీనినే ఒకటి శరీరము.
1: వన్ ఈజ్ ద బాడీ.
0: ఒకటి శరీరీ.
1: ద అదర్ వన్ ఈజ్ శరీరీ.
0: ఒకటి క్షేత్రము.
1: వన్ ఈజ్ క్షేత్ర ఫీల్డ్.
0: రెండవది క్షేత్రజ్ఞుడు.
1: ద సెకండ్ వన్ ఈజ్ క్షేత్రజ్ఞ ధనోవా.
0: కనుక ఒకటి ఈ యొక్క ఇసురుడు రాయి ఉంటుంటా చూడు, ఆవలే ఒకటి స్థిరము ఒకటి చరము.
1: ఇన్ ఎ మోర్టార్ దర్ టూ. వన్ ఈజ్ మూవబుల్, అదర్ ఈజ్ ఇమూవబుల్.
0: కనుక ఈ రెండింటి ఎందు కూడాను రెండునూ చేరినప్పుడే ఈ యొక్క కార్యసిద్ధిని మనం పొందగలము.
1: విత్ దీస్ టూ థింగ్స్ ఓన్లీ దేర్ ఇస్ ఫుల్ఫిల్మెంట్.
0: దేహాన్ని ఒక యంత్రముగా తీసుకోవాలి.
1: వీ షుడ్ టేక్ బాడీ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఒక పనిముట్టుగా తీసుకోవాలి.
1: వీ హావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
0: లేక ఒక కణముగా తీసుకోవాలి.
1: వీ హావ్ టు టేక్ ఇట్ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
0: అప్పుడే తద్వారా ఈ దేహభ్రాంతిని క్రమక్రమేణా మరుగు చేసుకోవచ్చు.
1: విత్ దట్ ఓన్లీ విల్ బి అవే ఫ్రమ్ బాడీ ఫీలింగ్.
0: ఈనాటి మానవుడంతా కూడాను
1: టుడే ఆల్ హ్యూమన్ బీయింగ్
0: దేహ సంబంధమైనటువంటి దానిని అంతా కూడా పెంచుకుని పోతున్నాడు.
1: దే డెవలప్ ది బాడీ ఫీలింగ్ ఓన్లీ మోర్ అండ్ మోర్.
0: ఈ మమత్వం చేతనే,
1: బికాస్ ఆఫ్ దిస్ అటాచ్మెంట్,
0: ఈ యొక్క అభిమానం చేతనే,
1: బికాస్ ఆఫ్ దిస్ ప్యాషన్,
0: ఈ అహం తత్వం అభివృద్ధి అవుతుండాలి.
1: దిస్ అహం, దిస్ ఐ డెవలప్.
0: అహం తత్వం అభివృద్ధి కావడం చేతనే
1: యాజ్ ఇట్ డెవలప్స్
0: ఆత్మతత్వం క్షీణించిపోతుండాలి.
1: ఆత్మిక్ నేచర్ ఈజ్ ఆన్ ద
0: డిక్లైన్. అది క్షీణించేటువంటిది కాదు,
1: మీనింగ్
0: మరుగుపడిపోతుంటుండాలి.
1: మీనింగ్ ఇట్ డజంట్ డిక్లైన్, ఇట్ ఈస్ హిడెన్.
0: కనుక దేహతత్వాన్ని మనం క్రమక్రమేణా కూడాను కొంతవరకు కూడాను అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ టు సర్టన్ ఎక్స్టెంట్ వీ షుడ్ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ ద బాడీ.
0: ప్రపంచమంతా ఉండినటువంటిదంతా కూడాను నేను అనేటువంటి ఒక తత్వమే.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్, దట్ ఈస్ ఐ.
0: భగవంతుని పేరు రాముడు కృష్ణుడు ఇవన్నీ కల్పితంగా కల్పించినటువంటి పేర్లు.
1: God's names are Rama and Krishna, that we have put them so.
0: ఈ పుట్టినటువంటిది కూడాను కల్పితములే.
1: Those that are given are also artificial.
0: పుట్టటం కల్పటం కల్పటం.
1: The birth and then the name.
0: పేరు పెట్టడం కల్పితం.
1: The christening is also artificial.
0: జీవితం అంతా కల్పితమే.
1: The entire life is artificial.
0: కానీ ఈ కల్పితమైనటువంటి జీవితం లోపల
1: in this artificial life
0: అకల్పితమైనటువంటి ఆత్మతత్వం ఉంటుంది.
1: There is that atma which is truth and permanent.
0: దానిని మనం ఆధారం చేసుకోవాలి.
1: That should be the basis.
0: అప్పుడే మనకు నిజతత్వం అర్థమవుతుంది.
1: Then only we will understand true nature.
0: మనం ఎన్ని గ్రంథాలు చదివినప్పటికీ
1: we may go through texts.
0: ఎన్ని విధమైనటువంటి బోధనలు విన్నప్పటికీ
1: we may listen to many teachings.
0: ఇవన్నీ కూడా కేవలము ఆచరణలో పెట్టినటువంటి అనుభూతులుగా ఉంటాయి.
1: They are all the experiences which we don't practice.
0: మధురమైన పదార్థములైనటువంటి జిలేబీ గులాబ్ జామ్ లాడు ఇలాంటి వాటినంతా మనం గ్రంథమూలకంగా చదవటం చేత మనకు ఏమి అనుభూతి వస్తుండాలి?
1: By just reading certain delicious sweets like ladoo, gulab jam, what an experience you have.
0: Adiye manam tattalo pettukoni bhujinchinappudu dani madhuryamu manaku spashtanga artham avutundi.
1: On the other hand, when you put these sweets in a plate and consume, you will enjoy the sweetness.
0: Kanaka neevu anubhavamlo teesukoni raavatamlo undinatvanti okka aanandamunaku kevalamu artificial ga neevu bodhinchi leka uchcharinchi పఠించి అనుభవించేటువంటి ఆనందమునకు చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
1: There is lot of difference between the bliss that you get out of experience and the bliss by merely uttering and going through the sacred texts.
0: కనుక మొట్టమొదట మనం ఆచరణలో ఉండేటువంటి దానిని అనుభూతికి తెప్పించుకోవాలి.
1: Therefore first we should practice and experience.
0: ఈ విశ్వాసాన్ని కూడాను ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
1: This faith also we should translate into practice.
0: విద్యార్థులారా మీకు అనేక గ్రంథాలు చదువుతున్నారు.
1: Students you go through many texts.
0: ఈ చదివినవన్నీ మీరు రాస్తున్నారు.
1: What all that you read, you write.
0: ఈ రాత వల్ల మీరు పాస్ అయిపోతున్నారు.
1: Because you write, you get through the exam.
0: కానీ దీని వల్ల వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
1: Then what is the result finally?
0: ఏదో ఒక ఉద్యోగం లభించవచ్చు.
1: You may get a job.
0: కానీ ఆ లభించినటువంటి ఉద్యోగములకు నీవు చదివిన చదువులకు ఏమాత్రము సంబంధం ఉండదు.
1: However, the job you get finally and the education you received have no relation. You study something.
0: చేసినది వేరు.
1: The job is different.
0: అయినప్పుడు అందులో నీకు సంతృప్తి ఉండదు.
1: There you will never have satisfaction.
0: కనుక నీ జీవితమంతా కూడాను అసంతృప్తితోనే అంత్యమైపోతుండాలి.
1: Therefore the entire life is spent in dissatisfaction.
0: చదివినది చేసినది ఒకటి కావాలి.
1: That which is studied, that what is done.
0: చెప్పినది చదివినది చేసినది మరొకటి కావాలి.
1: What is studied, what is done should be.
0: చదివినది చేసినది ద్వైతము.
1: That which is studied and done.
0: చదివినది చెప్పినది చేసినది అద్వైతం.
1: Therefore advaita non duality is that which is uttered, which is studied and done.
0: ఒకటైనప్పుడే మనం నిజమైన మానవులుగా తయారవుతాం.
1: When there is unity among these three, will be true human being.
0: The proper study of mankind is man. Thoughts, words and action మూడు ఏకం కావాలి.
1: That is the unity, harmony between thought, word and action.
0: ఈనాడు అట్టి ఏకత్వం అనేటువంటిది నూటికి ఒక్కరేంది వందైనా కూడా కనిపించడం లేదు.
1: టుడే నాట్ ఈవెన్ వన్ ఇన్ 100 ఆర్ ప్రెసెంట్ హూ అబ్జర్వ్ దిస్ హార్మనీ.
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: ఏ ఒక్కరైనా కూడాను
1: అట్లీస్ట్ వన్
0: ఇలాంటి నిజతత్వాన్ని గుర్తించి
1: దోస్ దట్ రియలైజ్
0: ఆచరించకపోయినప్పటికీ దానిని మనసులో స్మరించినప్పుడు ఎంతో దీని యొక్క ఫలితం మనకు లభ్యమవుతుంది.
1: ఈవెన్ ఇఫ్ దే డోంట్ ప్రాక్టీస్ అండ్ ఎక్స్పీరియన్స్ బెటర్ దే కంటెంప్లేట్ ఆన్ దీస్ థాట్స్.
0: కనుక
1: సో
0: మానవత్వం అనేటువంటిది ఎంత పవిత్రమైనటువంటిది కూడా మీరు చక్కగా అర్థం చేసుకోవాలి.
1: యు షుడ్ అండర్స్టాండ్ క్లియర్లీ హౌ సేక్రెడ్ ఇస్ హ్యూమన్ లైఫ్.
0: మన జీవితం అనేటువంటిది కాకుల వలె సంవత్సరం సంవత్సరం బ్రతికేదానికంటే హంసల వలె కొన్ని క్షణములు మనం జీవించినా కూడా చాలు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ లీడింగ్ ద హ్యూమన్ లైఫ్ ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ లైక్ ఎ క్రో, ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ వి లీడ్ ద లైఫ్ లైక్ ఎ స్వాన్.
0: చంచలత్వం అనేటువంటిది ఇట్టిది అట్టిదని ఎవరు కూడా నిర్ణయించలేరు.
1: నన్ కెన్ డిసైడ్ ద వేవరింగ్ నేచర్ ఆఫ్ ద మైండ్.
0: కనుక ఈ మనస్సునే మనం ఆధారం చేసుకుని పోతున్నాం.
1: బట్ వీ ప్రొసీడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది మైండ్.
0: జపం చేసేది మనసు వల్ల.
1: వీ డూ జప విత్ మైండ్.
0: ధ్యానం చేసేది మనసు వల్ల.
1: వీ మెడిటేట్ విత్ మైండ్.
0: భజన చేసేది మనసు వల్ల.
1: వీ డూ ఎవ్రీథింగ్ విత్ ది మైండ్.
0: అన్ని మనసుతోనే చేస్తున్నాము.
1: ఎవ్రీథింగ్ ఇస్ డన్ విత్ ది మైండ్.
0: ఈ దొంగను ప్రక్కలో పెట్టుకుని ఎన్ని రకమైనటువంటి మనం సవాళ్లు అభివృద్ధి చేసుకున్నా గానీ ఎప్పుడో ఒకతూరి ఈ దొంగ దీనిని అపహరిస్తాడు.
1: కీపింగ్ ది థీఫ్ ఆన్ వన్ హ్యాండ్ అండ్ ఆల్ ది ఇంపార్టెంట్ పొజిషన్స్ ఆఫ్ ది అదర్, యు ఆర్ బౌండ్ టు లూజ్.
0: కనుక విలువైనటువంటివన్నీ కూడా మన దగ్గర పెట్టుకుని
1: కీపింగ్ వాల్యుబుల్స్ విత్ యూ,
0: దీన్ని అపహరించేటువంటి వానికి అప్పచెప్పినప్పుడు
1: ఇఫ్ యు జస్ట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద వన్,
0: ఆ విలువైనటువంటి మనకి ఎట్లా దక్కుతాయి?
1: దెన్ హౌ డూ యూ ఎక్స్పెక్ట్ దెమ్ టు ప్రిజర్వ్?
0: కనుక దైవత్వంతో కూడినటువంటి యొక్క సద్భావములు సచ్చింతలు సదాలోచనలు అంతా కూడా దీనికి విరుద్ధమైనటువంటి వాడు మైండ్.
1: ద మైండ్ ఈజ్ అగెన్స్ట్ గుడ్ ఫీలింగ్స్ గుడ్ థాట్స్.
0: వాడు ఏనాడైనా కూడా వీటిని అపహరించి మనం అశాంతికి గురి చేస్తాడు.
1: వన్ డే ఆర్ అదర్ హీ షూర్ టు స్టీల్ దీస్ గుడ్ థాట్స్ గుడ్ ఫీలింగ్స్.
0: కనుక మనస్సు కల్పితము,
1: మైండ్ ఇస్ క్రియేటెడ్ వన్.
0: కనుక ఈ మనస్సుతో మనం ఏమాత్రము చేయకూడదు.
1: With this mind we should never do that.
0: తోచినట్లంతా కూడా మనం ప్రవర్తించకూడదు.
1: We should not conduct ourselves as per the mind.
0: మనసు ఆధీనముగా చేయు మానవుండు.
1: The man who has mind control,
0: పశువు కంటే నిహీనమై పతనమగును.
1: If he has no control over the mind, he is worse than an animal.
0: మనసుకి ఏమైనా ఒక సంకల్పం వచ్చినా,
1: when there is a thought in the mind,
0: తక్షణమే మీరు దాన్ని క్రియారూపంలో ప్రవేశపెట్టకండి.
1: You should never translate into action.
0: కొంతవరకు బుద్ధితో సంప్రదించండి.
1: You also consult intellect.
0: ఆ బుద్ధి యొక్క విచారణ తీసుకున్న తర్వాత
1: when you take discrimination
0: అందులో ప్రవేశించవచ్చు.
1: Then you can act.
0: ఏది తోచినప్పటికీ is it right or wrong? Is it good or bad? అని ఒక క్వశ్చన్ వేసుకోవాలి.
1: Whatever thought that comes, you should question whether it's good or bad, is it right or wrong.
0: అప్పుడు ఆ క్వశ్చన్ వేసుకున్నప్పుడు మనకు కొంచెం సమయం చిక్కుతుంది.
1: When you put a such question, you'll have some time to gain.
0: ఈ సమయం లోపల ఈ ఆవేశము ఆవేదన కొంత అణిగిపోతుంది.
1: Within that time short duration, all the anxiety would subside.
0: కేవలం సంకల్పం వచ్చిన తక్షణమే కార్యరూపంలో మనం ప్రవేశించకూడదు.
1: The moment thought originates, you should never act immediately.
0: ఈ రకమైన ఒక్కొక్క మెట్టు ద్వారా మనము పై మెట్టుకు చేరాలి.
1: You should reach higher and higher, slowly, step by step.
0: కనుక విద్యార్థులు లేత వయస్సు కలగవారు.
1: So students are in a tender age.
0: ఈ వయస్సు లోపల అనేక విధమైనటువంటి యొక్క సంకల్ప వికల్పాలంతా కూడా సంభవిస్తుంటాయి.
1: In this tender age, you are bound to have so many thoughts.
0: కనుక ఈ సంకల్పాలన్నింటినీ కూడా చక్కగా విచారణ చేసి ప్రవేశపెట్టుకోవాలి.
1: You should discriminate these thoughts very clearly.
0: ఈ విచారణ చేసినప్పుడే
1: when you inquire clearly,
0: నిజమైనటువంటి మానవత్వం మనకు అర్థమవుతుంది.
1: Then you will understand the exact
0: విచారణ చేయకుండా
1: if you don't inquire,
0: తోచినట్లుగా మనం పోతూ ఉంటుంటే
1: if you act according to whims,
0: ఈ పవిత్రమైనటువంటి మాణిక్యం వంటి ఈ యొక్క మానవత్వాన్ని కూడా మసిబొగ్గులుగా మార్చుకుంటాం.
1: The human life, which is a precious gem, will become a charcoal.
0: కనుక మానవత్వమును చక్కగా అర్థం చేసుకోండి.
1: Therefore, we should understand this human
0: value. మానవత్వ విలువలు ఏమిటి అని కూడా మనం గుర్తించండి.
1: We should realize the human value.
0: భగవంతుడు అనేక రూపనామంతో లేడు.
1: God is not present in several forms.
0: ఈ రూపనామములన్నీ కూడా మనం కల్పించుకున్నవి.
1: All these names and forms are our own creation.
0: అన్నింటియందు ఉండినటువంటి ఒక తత్వం ఒక్కటే, అదే నేను.
1: That is I.
0: కనుక నేను అనేటువంటిది సర్వులయందు ఉంటుండాలి.
1: So this I is in everyone.
0: కనుక నేను దీనిని పురస్కరించుకొని ఈశా వాస్యం ఇదం సర్వం, అందరి ఎందు ఉండేటువంటిది ఐ అనేటువంటిది కనుక ఇది ఏ ఒక దైవ స్వరూపము.
1: సిన్స్ దిస్ ఐ ఈజ్ ఇన్ ఎవ్రీ వన్, ఇట్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: అయితే ఈ ఐనే ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఉన్నది ఒక్కటైనప్పటికీ అనేక మంది అనేక రీతిలుగా దీన్ని చెప్తూ వచ్చారు.
1: హౌఎవర్ ఇన్ ఫ్యాక్ట్ దర్ ఇస్ ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్, బట్ మెనీ పీపుల్ డిస్క్రైబ్ ఇన్ సెవెరల్ వేస్.
0: ఈ పేర్లకు కారణం కూడా లేకపోలేదు.
1: హౌఎవర్ దర్ ఇస్ ఎ రీజన్ ఫర్ సెవెరల్ నేమ్స్.
0: మనం చేసేటువంటి యొక్క వర్తనను బట్టి,
1: basing on our behavior,
0: దీనికి ఈ పేర్లంతా కూడా వస్తూ వచ్చాయి.
1: All these names are attributed.
0: ఒకే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు.
1: There's only one Brahmin.
0: అతను దేవాలయంలో పూజ చేస్తుంటే అది పూజారి బ్రాహ్మణుడు అంటారు.
1: The same Brahmin, when he offers worship in the temple, is పూజారి.
0: అదే బ్రాహ్మణుడు,
1: the same Brahmin,
0: పెండిలో వంట చేస్తుంటే వంట బ్రాహ్మణుడు అంటారు.
1: When he cooks in a wedding, he is వంట బ్రాహ్మణ cook.
0: అదే బ్రాహ్మణుడు,
1: the same Brahmin,
0: పంచాంగం తీసుకుని
1: when he refers to
0: జ్యోతిష్యం చెప్తుంటే పంచాంగ బ్రాహ్మణుడు అంటారు.
1: When he refers to పంచాంగ, is పంచాంగ బ్రాహ్మణ.
0: అదే బ్రాహ్మణుడు,
1: the same Brahmin,
0: ఆఫీస్ లో కూర్చుంటే
1: when he sits in the office,
0: ఇది ఆఫీస్ బ్రాహ్మణుడు అంటాడు.
1: Is office Brahmin.
0: కనుక తాను చేసేటువంటి పనులను బట్టి ఈ పేర్లు వచ్చాయి, కానీ బ్రాహ్మణుడు ఒక్కడే.
1: డిపెండింగ్ అపాన్ ది ఫంక్షన్స్ డిశ్చార్జ్ దీస్ నేమ్స్ హావ్ కమ్, ఈజ్ ఓన్లీ వన్.
0: ఈ భ్రమణను బట్టియే మనకి భ్రాంతులు లభిస్తున్నాయి. భ్రమను తగ్గిపోతే బ్రహ్మ మనకు సాక్షాత్కరిస్తాడు.
1: ఇట్స్ ఓన్లీ ఇల్యూజన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్. ది మూమెంట్ దిస్ భ్రమ ఆర్ ఇల్యూజన్ ఇస్ అవుట్, బ్రహ్మ యూ
0: విజువలైజ్. మానవుడికి భ్రమనే ఇంతవరకు కట్టివేస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది భ్రమ, ది ఇల్యూజన్ దట్ ఇస్ ది కాజ్.
0: ఈమె నా భార్య,
1: షీ ఈజ్ మై వైఫ్.
0: వీడు నా కొడుకు,
1: హీ ఈజ్ మై సన్.
0: ఈమె నా బిడ్డ,
1: షీ ఈజ్ మై డాటర్.
0: ఇవన్నీ ఎవరు కట్టి పెట్టారు?
1: హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్?
0: అనేక మంది,
1: మెనీ,
0: అయ్యో నాకు దుఃఖమును భరించుకోలేకపోతున్నాను భగవంతుడా.
1: మెనీ సే ఐ కాంట్ కంట్రోల్ మై గ్రీఫ్.
0: నాకు ఈ దుఃఖాన్ని నీవు నివారణ చేయమని ప్రార్థిస్తారు.
1: ప్లీజ్ రిలీవ్ మీ అవుట్ ఆఫ్ గ్రీఫ్, దే ప్రే.
0: ఈ ఎంత బలహీనత చెప్పండి.
1: What a sort of weakness it is.
0: ఈ దుఃఖానికి ఏమైనా కన్నులు కాళ్ళు చేతులు ముక్కు ఉంటుందా?
1: Do you find eyes and legs and hands to this grief as such?
0: నిన్ను ఎట్లా బంధించింది?
1: What is that bounded you?
0: కన్నులు కాళ్ళు చేతులు ఉన్నది నీకు.
1: You have the eyes and
0: నీవు దానిని బంధించావు, కానీ అది నిన్ను బంధించలేదు.
1: You are only catching hold of it. In fact,
0: ఈ సత్యాన్ని మనం చక్కగా విచారణ చేసుకోవాలి.
1: We should understand this truth clearly.
0: ఇంకా కొంతమంది,
1: someone,
0: భగవంతుడి నేను పూర్తి శరణాగతుడైనాను.
1: I surrendered to God completely.
0: కానీ నాకు ఇంకా బాధలు తగ్గలేదు.
1: But yet I am not out of suffering.
0: ఇది ఒక పెద్ద స్టంట్.
1: This is a big stunt.
0: నిజముగా నీవు భగవంతునికి శరణాగతి అయి ఉంటుంటే ఈ కష్టమైనటువంటి భావం నీలో ఉద్భవించదే.
1: ఇఫ్ ఎవర్ యూ హావ్ ట్రూలీ సరెండర్డ్ టు
0: లార్డ్, ఈ సంకల్పమే నీలో రాదే.
1: ఇఫ్ ఎవర్ యూ ట్రూలీ సరెండర్ గాడ్ సచ్ థాట్స్
0: వుడ్ కమ్. అన్ని అతనికే ఇచ్చినప్పుడు నీకెందుకు ఈ చింత?
1: వెన్ యూ హావ్ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ టు గాడ్,
0: చింత ఉందేటంటే నీ సరెండర్ కాలేదని అర్థం.
1: వెన్ యూ సే ఐ హావ్ వరీ, ఇట్ మీన్స్ యూ హావ్ నాట్ సరెండర్డ్.
0: కేవలం సరెండర్ అనే పేరును ఉపయోగపెడుతున్నావే కానీ
1: యూ మేక్ యూజ్ ఆఫ్ ది వర్డ్ సరెండర్, దానిని
0: ఆచరణ రూపంలో నిరూపించడం లేదు.
1: బట్ యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్.
0: ఇది ఏ విధంగా కానీ ఆధ్యాత్మిక సంకల్పములు అన్ని కూడా ఈ రకంగానే చాలా వరకు మానవుని అయోమయ స్థితికి తెప్పిస్తుంటున్నాయి.
1: ఆల్ ది స్పిరిచువల్ థాట్స్ బికాస్ దే ఆర్ నాట్ ప్రాక్టీస్ దట్ హావ్ పుట్ మ్యాన్ టు కన్ఫ్యూజన్.
0: భౌతికమైనటువంటి అర్థాలు,
1: ద ఫిజికల్ మీనింగ్,
0: భౌతికమైనటువంటి క్రియలు,
1: ద వరల్డ్లీ యాక్షన్స్,
0: మనం ఆధారం చేసుకునే సాధనం చల్పుతున్నామే కానీ
1: వి రిలై ఆన్ దెమ్ అండ్ ప్రొసీడ్ ఇన్ టు పాత్.
0: కానీ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకుని,
1: అండర్స్టాండింగ్ ఆత్మిక్ నేచర్,
0: దివ్యత్వాన్ని అనుభవించి,
1: ఎక్స్పీరియన్సింగ్ దట్,
0: ఆచరణలో ప్రవేశించడం లేదు.
1: వీ డోంట్ ప్రాక్టీస్ దెమ్.
0: కనుకనే అన్ని కూడా మీకు విరుద్ధమైనటువంటి ఫలితములుగా రూపొందుతూ వస్తున్నాయి.
1: దేర్ఫోర్ వీ గెట్ నెగటివ్ రిజల్ట్స్ ఎవ్రీవేర్.
0: ప్రతి దారి ఎందుకు నేను వేరు, నా దైవం వేరు కాదు.
1: ఇన్ ఎవ్రీథింగ్ ఐఎమ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ మై గాడ్,
0: రెండు ఒక్కటే.
1: బౌత్ ఆర్ వన్.
0: ఈ భావం చేత నీవు ఏ కార్యంలో అయినా నీవు ప్రవేశించు, తప్పక నీవు విజయాన్ని సాధిస్తావు.
1: విత్ దిస్ ఫీలింగ్ యూ కెన్ ప్రొసీడ్ ఇన్ ఎనీ యాక్షన్ యువర్ షూట్.
0: కార్యములే వేరుగా ఉండవు, నీ సంకల్పము కార్యం ఒక్కటైపోతుంది.
1: ఇన్ఫాక్ట్ ది ఎఫెక్ట్స్ ఆర్ నాట్ డిఫరెంట్, ద కాజ్ అండ్ ఎఫెక్ట్ బికమ్ వన్.
0: కానీ తన యందు తాను భేదం ఉంచుకుని,
1: హీ హాస్ గాట్ ద డిఫరెన్స్,
0: భౌతిక సంకల్పాలు ఉంచుకుని,
1: హీ హాస్ ఫిజికల్ ఫీలింగ్,
0: అనేక భ్రమలతో నింపుకుని,
1: ఇస్ ఫుల్ ఆఫ్ ఇల్యూషన్.
0: బ్రహ్మ కావాలంటే ఎక్కడ దిక్కుతాడు?
1: హౌ డస్ హీ ఎక్స్పెక్ట్ బ్రహ్మ?
0: కాదు కాదు.
1: No, it's not possible.
0: కనుకని నీ సంకల్పం అంతా కూడా నువ్వు బ్రహ్మమయంగా మార్చుకో.
1: Therefore, all thoughts should be full of Brahma.
0: ఉన్నది ఒక్కటే.
1: There's only that one that exists.
0: అటువంటి ఏకత్వమైన బ్రహ్మతత్వాన్ని,
1: that Brahma which is unity,
0: విచారణ చేయాలి.
1: We should inquire.
0: ఈ పేర్లు యొక్క అంతరార్థాలంతా ఏమిటి?
1: What is the significance of
0: it? గృహస్థ రూపుడు అయినటువంటి వాడు కాబట్టి ఇతనికి బ్రహ్మ అని పేరు వచ్చింది.
1: He is vastness, therefore it's called
0: Brahma. సర్వత్రా వ్యాపించినటువంటి వాడు కనుక ఇతనికి బ్రహ్మ అని పేరు.
1: As is all pervasive is Brahma.
0: అంతేనే కానీ చతుర్ముఖ బ్రహ్మ అని ఒక రవివర్మ పిక్చర్ లో చూసినట్టుగా ఉండడు.
1: ఇస్ నాట్ ఎ ఫోర్ ఫేస్డ్ వన్ యాజ్ పోర్ట్రేట్ బై రవివర్మ పెయింటర్.
0: కల్పితారు.
1: దే ఆర్ ఆల్ జస్ట్ యువర్ ఓన్ క్రియేషన్.
0: మానవులకు ఈ విధమైనటువంటి యొక్క ఆకర్షణను చూపితే భగవంతుని విశ్లేషిస్తాడు.
1: వెన్ సచ్ ఎన్ ఐడియల్ ఇస్ డిమాండెడ్ బై మ్యాన్, హీ ఫర్గెట్స్ గాడ్.
0: అన్ని రూపములు తనవే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ గాడ్ ఓన్లీ.
0: ఏ రూపము తనది కానటువంటిదే లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ఫార్మ్ దట్ డజంట్ బిలాంగ్ టు హిమ్.
0: కనుకనే సర్వరూప నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అన్నాడు.
1: దేర్ఫోర్ హూమ్ సో ఎవర్ యూ సెల్యూట్, ఇట్ గోస్ టు గాడ్.
0: ఎవరికి నమస్కారం చేసినా దైవంకి నమస్కారం.
1: హూమ్ సో ఎవర్ యూ పే నమస్కార, ఇట్ విల్ గో టు గాడ్.
0: అదే విధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరిని మనం తిరస్కరించినా మన ఇష్ట దైవాన్ని మనం తిరస్కరించిన.
1: సిమిలర్లీ ఈవెన్ ఇఫ్ యూ రిజెక్ట్ ఎనీ వన్, ఇట్ అమౌంట్స్ టు రిజెక్టింగ్ వన్స్ ఓన్ గాడ్.
0: కనుకనే సర్వరూపాన్ని కూడా మనము దైవ స్వరూపంగా విశ్వసించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ హావ్ ఫెయిత్ దట్ ఆల్ ఫార్మ్స్ ఆర్ ది ఫార్మ్స్ ఆఫ్ డివినిటీ.
0: ఏకోవసి సర్వభూత.
1: In all beings, God exists as one only.
0: ఒక్క కరెంటే అన్ని బల్బుల లోపల చేరి ఉంటుండాలి.
1: ఇట్ వన్ కరెంట్ దట్ ఇల్యూమిన్స్ ఆల్ బల్బ్.
0: బల్బుల్లో రంగులు వేరుగా ఉండవచ్చును.
1: ద కలర్స్ మే బి డిఫరెంట్ ఇన్ బల్బ్.
0: ఈ బల్బులో వోల్టేజ్ వేరువేరుగా ఉండవచ్చు.
1: దేర్ మే బి డిఫరెన్స్ ఇన్ వోల్టేజ్.
0: కానీ కరెంట్ ఒక్కటే.
1: బట్ ద కరెంట్ ఇస్ వన్.
0: ఆ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ దట్ ట్రూత్.
0: ఇది బల్బ్ కరెంటు, ఇది ట్యూబ్ కరెంటు, ఇది మైక్ కరెంటు. దీనికి వేరే వేరే రూపాలు లేవు.
1: దేర్ నో సపరేట్ ఫార్మ్స్. ది బల్బ్ కరెంట్, ద ట్యూబ్ కరెంట్,
0: అన్నిటిలో చేరినటువంటి కరెంట్ ఒక్కటే.
1: అదే
0: విద్యుత్ శక్తి.
1: That which is present in everyone is only one current.
0: అదే చిత్ శక్తి. సర్వలు ఎందు ఉంటుండాలి.
1: That is చిత్ శక్తి which is present in everyone. దేహ అన్నికుడును
0: బల్బుల వంటివే.
1: All bodies are like bulbs.
0: ఇది ఒక్కొక్క రంగు, ఒక్కొక్క రూపము, ఒక్కొక్క నామం, ఒక్కొక్క దీంతో ఉంటున్నాయి.
1: ఈచ్ వన్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ నేమ్, ఫార్మ్ అండ్ కలర్.
0: కానీ అన్నింటి యందు చేరినటువంటి ఆత్మతత్వం ఒక్కటే. అదే నేను, నేను, నేను.
1: బట్ ఇన్ ఎవ్రీ వన్ ఈస్ ప్రెసెంట్ వన్ ఆత్మ, దట్ ఈస్ ఐ.
0: ఇప్పుడు హనుమంతప్ప ఎవరు అని ప్రశ్న వేసినప్పుడు ఆయన నేను అని లేస్తాడు వైస్ ఛాన్సలర్.
1: వెన్ స్వామి ఆస్ హూ ఇస్ హనుమంతప్ప, ద వైస్ ఛాన్సలర్ విల్ గెట్ అప్
0: సంపత్ ఎవరు అంటే మన వైస్ ఛాన్సలర్ లేస్తాడు ఐ అని లేస్తాడు.
1: దెన్ హూ ఇస్ సంపత్, అవర్ వైస్ ఛాన్సలర్ విల్ గెట్ అప్ అండ్ సే ఐ.
0: జస్టిస్ ఎర్రాడి ఎవరు అంటే నేను అని ఆయన లేస్తాడు.
1: దెన్ హూ ఇస్ జస్టిస్ ఎర్రాడి, హిల్ గెట్ అప్ ఐ.
0: ఈ హనుమంతప్ప రూపనామములు వేరు.
1: The form and the name of Hanumanta are different.
0: Sampat roopanamamulu veru.
1: Sampat form and name are different.
0: Iradi roopanamamulu veru.
1: Iradi form and name are different.
0: Kani naa prashnaku muguru kudunu nenu nenu nenu anetunte answer vachindi.
1: But for Swami's question there is only one common answer, I, I.
0: Kabatti ee nenu anetunte ekkada undi?
1: Then where is this I?
0: Hanumantappulona untundadi, sampattulona untundadi, iradilona untundadi.
1: So this I is in Hanumantappa, Sampat and Iradi also.
0: Kabatti nenu anetunte lenetunte oka jeevitame jagattulo ledu.
1: Therefore, there is no life as such without this I.
0: కాబట్టి అందరి ఎందు కూడా ఉండినటువంటిది ఒక్కటే గనుక ఆ నేను ఐ అదే అహం అదే బ్రహ్మాస్మి.
1: Therefore, what all that exists in everyone is this I, that is aham, that is Brahman.
0: కనుకనే అహం బ్రహ్మాస్మి. అయితే ఇది కూడా ద్వైతంగానే రూపొందుతుంది.
1: Even this aham brahmasmi is also a sort of duality.
0: కొంతకాలం దీంతో మనము సాధనలు కలిపి
1: as we practice further.
0: సాధనలుగా ఏంటి? వేరు వేరు సాధనలు కాదు. నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మను సాధన చేయాలి.
1: వాట్ ఈస్ సాధన? యూ షుడ్ కంటిన్యూ ద ఫీలింగ్ ఐ యామ్ బ్రహ్మ.
0: సాధ్యమవుతుంది.
1: దెన్ ఇట్స్ పాసిబుల్.
0: ప్రాక్టీస్ కావాలి కదా.
1: ప్రాక్టీస్ ఈజ్ నెసెసరీ.
0: వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్, బూటింగ్ అంతా కూడా ప్రాక్టీసే.
1: ద వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్ ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
0: కనుకనే స్నేహో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతి ధ్యానత్ కర్మ ఫలత్యాగి త్యాగశ్చాంతి అనంతరం. ఈ అభ్యాసం చేయాలి మనము.
1: వీ హావ్ టు ప్రాక్టీస్.
0: ఈ అభ్యాసం చేత క్రమక్రమేణ అద్వైతంలో మునుగుతాం.
1: త్రూ ప్రాక్టీస్ యుల్ మర్జ్ ఇన్ నాన్ డ్యువాలిటీ.
0: అహం బ్రహ్మాస్మి ఇక్కడ రెండుగా ఉంటుంటాయి.
1: వెన్ యూ సే అహం బ్రహ్మ,
0: బ్రహ్మ రెండు ఉంటున్నాయి.
1: వన్ అహం ఐ అండ్ అనదర్ బ్రహ్మ.
0: ఇది ట్రూత్ కాదు.
1: దాట్ ఇస్ నాట్ ట్రూత్.
0: ట్రూత్ ఈజ్ వన్ నాట్ టూ.
1: ట్రూత్ ఈజ్ వన్ నాట్ టూ.
0: అయితే ఈ అహం బ్రహ్మ అనేటువంటిది ఎప్పుడు ఒకటైపోతుంది? ఎట్లా ఒకటైపోతుంది? ఒకటైనప్పుడు దీన్ని పిలిచే పేరేమిటి?
1: వెన్ యూ సే అహం బ్రహ్మ దీస్ టూ, వెన్ డూ దే బికమ్ వన్? హౌ డూ యూ కాల్ ఇట్?
0: అహం అహం అంతే ప్రచారం.
1: యూ కెన్ ఓన్లీ సే అహం అహం. ఐఎమ్ ఐ,
0: ఐఆమ్ బాడీ, ఐఆమ్ మైండ్, ఐఆమ్ బుద్ధి, ఐఆమ్ చిత్తం, ఐఆమ్ అంతఃకరణ. ఈ రకమైనటువంటి కొత్త కొత్త పేర్లంతా మనం నామకరణాలు చేయనక్కర్లేదు.
1: వీ షుడ్ నాట్ క్రిజన్ న్యూలీ సేయింగ్ ఐఎమ్ ద బాడీ, ఐఎమ్ ద మైండ్.
0: నీవు అల్ప స్థాయిలో ఉండినప్పుడు,
1: వెన్ యూఆర్ ఎట్ లో లెవెల్,
0: సంకుచితమైనటువంటి స్టేజ్ లో ఉండినప్పుడే,
1: వెన్ యూఆర్ ఇన్ నారో లెవెల్,
0: నీవు ఉపయోగించుకోవాలి.
1: యూ షుడ్ మేక్ సస్టైన్.
0: కానీ విశాలమైనటువంటి స్థానానికి చేరినప్పుడు,
1: యూఆర్ ఎట్ ఎన్ ఎగ్జాల్టెడ్ లెవెల్,
0: ఐఆమ్ ఐ.
1: You should say, I am I.
0: ఒకటి చిన్న ఉదాహరణ మీరు చూడండి.
1: యూ టేక్ దిస్ స్మాల్ ఎగ్జాంపుల్. ఏవి
0: కూడా మనకు చక్కగా శాశ్వతంగా కనిపించడం లేదు.
1: నథింగ్ ఈజ్ పర్మనెంట్.
0: నీ రూపము, నీ నామము, నీ సంకల్పాలు, నీ యొక్క మనస్సు,
1: యువర్ నేమ్, యువర్ ఫామ్, యువర్ థాట్స్ అండ్ యువర్ మైండ్,
0: గాఢ నిద్రలో ఎక్కడ పోతున్నాయి?
1: వేర్ డూ దే గో వెన్ యూఆర్ ఇన్ డీప్ స్లీప్?
0: నీ రూపము నీకు కనిపించడం లేదు.
1: యూ డోంట్ సీ యువర్ ఓన్ ఫామ్.
0: నీ గుణములు నీకు ఏమాత్రము ఉచ్చరించడం లేదు.
1: యూ డోంట్ రిపీట్ యువర్ క్వాలిటీస్.
0: నీ యొక్క భ్రాంతులు ఏమాత్రము కనిపించడం లేదు.
1: దేర్ ఆర్ నో ఇల్యూజన్స్ దేర్.
0: కానీ అప్పుడు నీవు ఇక్కడ లేవా?
1: బట్ డోంట్ యూ ఎగ్జిస్ట్ దేర్ ఇన్ డీప్లీ? దేర్ యూ ఆర్ ప్రెజెంట్.
0: కానీ నీ రూపనామములు, నీ సంకల్ప వికల్పాలు ఒక్కటి ఆ గాఢ నిద్రలో లేదు.
1: బట్ యువర్ నేమ్ అండ్ ఫామ్ అండ్ థాట్స్ ఆర్ నాట్ ప్రెజెంట్ ఇన్ డీప్లీ.
0: నీవు మాత్రం ఉన్నావు.
1: బట్ యూ ఆర్ ప్రెజెంట్.
0: కనుక ఈ రూపనామములన్నీ కూడాను అదృశ్యమైపోయినప్పటికీ నీవు అనేటువంటిది ఎప్పటికీ ఉన్నావు.
1: Therefore, the name and form may disappear. You are present.
0: దానినే సుషుప్తి అని పేరు పెట్టారు.
1: That is called సుషుప్తి.
0: సు అనగా మంచి.
1: సు మెన్ గుడ్.
0: సుప్తి అనగా గాఢ నిద్ర.
1: సుప్తి డీప్ స్లీప్.
0: ఏమిటి ఆ గాఢ నిద్ర?
1: వాట్ ఈస్ ద డీప్ స్లీప్?
0: అదే సమాధి స్థితి అన్నారు.
1: దట్ ఈస్ సమాధి.
0: అక్కడ ఏమాత్రము సంకల్ప వికల్పాలు లేదు.
1: దెర్ ఆర్ నో థాట్స్ దేర్.
0: రూప నామములు లేదు.
1: దెర్ ఆర్ నో నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: ఇంకా భేద భావములు లేదు.
1: దెర్ ఆర్ నో డిఫరెన్సెస్.
0: రాగ ద్వేషములు లేదు.
1: దెర్ ఆర్ నో హేట్రెడ్ ఆర్ అటాచ్.
0: ఇష్ట ఇష్టములు లేవు.
1: దెర్ ఆర్ నో లైక్ అండ్ డిస్లైక్స్.
0: అంతా ఒక్కటి. అది సమాధి. ఇది సమాధి.
1: దట్ ఈస్ వన్ సమా ఈక్వాలిటీ ధీ ది ఇంటెలెక్ట్.
0: కనుక సమాధి అంటే చాలా మంది అన్కాన్షియస్లో పడిపోయినట్టుగా సమాధి అంటారు.
1: సమాధి యూజువలీ పీపుల్ టేక్ ఇట్ అన్కాన్షియస్ కండిషన్.
0: ఆయన సమాధి స్థితిలో ఉన్నాడు అనుకుంటారు.
1: పీపుల్ థింక్ దట్ ఈస్ ఇన్ సమాధి.
0: ఆ సమాధి ఇంకా సమాధి చేయవలసింది.
1: దట్ సమాధి
0: అది కాదు సమాధికి సరైన అర్థము.
1: దట్ ఇస్ నాట్ ది రియల్ మీనింగ్ ఆఫ్ సమాధి.
0: ఒకవేళ అన్కాన్షియస్ లో పోతే అది ఒక ఫిట్స్ కావచ్చును.
1: దట్ అన్కాన్షియస్ మే బి అవుట్ ఆఫ్ ఫిట్స్.
0: లేక ఇమోషన్ కావచ్చును.
1: మేబి అవుట్ ఆఫ్ ఇమోషన్.
0: లేక ఎక్సైట్మెంట్ కావచ్చును.
1: ఆర్ ఎక్సైట్మెంట్.
0: లేక మూర్చ కావచ్చును.
1: ఆర్ పెయిన్.
0: కానీ అది సమాధి కాదు.
1: బట్ ఈస్ నాట్ సమాధి.
0: సమాధి అంటే సమమా సమా ది ఈ సమాధి.
1: సమాధి మీన్స్ సమా ది ఈక్వానిమిటీ.
0: అనగా ఈ సమాధి ఎప్పుడు వస్తుంది మనకు?
1: వెన్ యూ రీచ్ దట్ స్టేట్.
0: మనసును ఆత్మతో చేర్చినప్పుడే సమాధి.
1: వెన్ యూ జాయిన్ ద మైండ్ విత్ ఆత్మ, దట్ ఈస్ సమాధి.
0: ఇంకా వేరే మరొక పేరే లేదు దీనికి.
1: ఇట్ అన్కాన్షియస్ కండిషన్.
0: ఆయన సమాధి స్థితిలో ఉన్నాడు అనుకుంటారు.
1: పీపుల్ థింక్ దట్ ఈస్ ఇన్ సమాధి.
0: ఆ సమాధి ఇంకా సమాధి చేయవలసింది.
1: దట్ సమాధి
0: అది కాదు సమాధికి సరైన అర్థము.
1: దట్ ఇస్ నాట్ ది రియల్ మీనింగ్ ఆఫ్ సమాధి.

0: అది ఆత్మతో లీనమైనప్పుడు సమాధి అయిపోతుంది.
1: వెన్ ఇట్ మర్జెస్ విత్ ఆత్మ ఇట్ బికమ్ సమాధి.
0: కనుకనే మానవత్వంలో ఇట్టి పదములు ఎన్నో వేదాంత పరిభాషలో ఉంటున్నాయి. ఈ పదములకు మనం అర్థం తెలియకోకుండా,
1: సో ఇన్ హ్యూమన్ లైఫ్ ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ దర్ సో మెనీ వర్డ్స్,
0: భౌతికమైనటువంటి అర్థాలే ఆధారంగా తీసుకుని
1: వి టేక్ వరల్డ్లీ మీనింగ్స్,
0: అనేక రకమైనటువంటి యొక్క అశాంతికి మనం గురి అయిపోతుంది.
1: వి ఆర్ పుట్ టు లాట్ ఆఫ్ సఫరింగ్, రెస్ట్లెస్నెస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: మెన్ అండ్ విమెన్,
0: నిత్య సత్యాన్ని గుర్తించినప్పుడు,
1: వెన్ యూ రియలైజ్ ది ఎటర్నల్ ట్రూత్,
0: సత్య మార్గమును అనుసరించి
1: ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్,
0: నిత్య స్థాయిని మనం పొందుతాం.
1: యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఎటర్నల్ పొజిషన్,
0: ఎప్పటికీ మారినటువంటి స్థానాన్ని మనం పొందుతాం.
1: యూ షుడ్ అటైన్ దట్ పొజిషన్
0: క్రమక్రమేణా మనం త్రుంచుకోండి.
1: యూ షుడ్ రెడ్యూస్ కట్ ఆఫ్ ది
0: ఇల్యూషన్, భ్రాంతినే మన యొక్క బ్రహ్మకు దూరం చేస్తున్నాయి.
1: ఇస్ ఓన్లీ ది భ్రాంతి.
0: నీవు నీకు భగవంతుడు నీకు ఎంత దూరం ఉన్నాడు అని ప్రశ్న వేసుకుంటే, నీకు నీవు ఎంత దూరమో భగవంతుడు నీకు అంతే దూరం.
1: హౌ ఫార్ ఈస్ గాడ్ ఫ్రమ్ యూ? జస్ట్ యాజ్ యూ ఆర్ డిఫరెంట్, యూ ఆర్ యాజ్ ఫార్ యాజ్ యువర్ సెల్ఫ్.
0: నీవు దూరం అయిపోతున్నావు.
1: You are away from your own self.
0: ఈ బంధుత్వంతో నీవు కట్టుబడిపోతున్నావు.
1: You are bound by the relationship.
0: ఈ ప్రకృతితో నీవు కట్టుబడిపోతున్నావు.
1: You are bound by nature.
0: కనుకనే భగవంతుడు నీకు అతి దూరంగా ఉన్నాడు.
1: Therefore God is away from you.
0: కానీ భగవంతుడు దూరంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ భగవంతుడు దూరం లేదు. నీవే భగవంతుడు.
1: You say God is distant, but you yourself is
0: God. అయితే నీవు ఈ ప్రకృతి వేషమును ధరించి,
1: because you wear the dress of nature,
0: ఈ విశ్వనాటక రంగములో నీవు ప్రకటించుతూ ఉండినప్పుడు,
1: as you act on this drama of nature,
0: నీ స్వరూపాన్ని నీవు మర్చిపోతున్నావు.
1: You are forgetting your form.
0: ఎట్లా?
1: How?
0: ఒక సినిమా యాక్టర్ ఉంటాడు.
1: There's a cinema actor.
0: అతను నాగయ్య అనేటువంటి వాడు ఉంటాడు అనుకోండి.
1: Supposing he is Nagaya actor.
0: కానీ అతను త్యాగయ్య వేషం వేస్తాడు.
1: He plays the role of Chagaya.
0: కానీ ఆ స్టేజ్ పైన త్యాగయ్య వలనే యాక్ట్ చేయాలి.
1: On the stage he should act like Chagaya.
0: అప్పుడే అతనికి చక్కని పేరు వస్తుంది.
1: Then only his name would be appropriate.
0: ప్రేక్షకులందరూ కూడా శబాస్ శబాస్ అంటారు.
1: The audience also would cheer him up.
0: కానీ ఆ నాగయ్య స్టేజ్ పైకి వచ్చి,
1: బట్ ద నాగయ్య కమింగ్ ఆన్
0: నాగయ్య వేషమును వేసుకుని,
1: అస్యూమింగ్ ది రోల్ ఆఫ్
0: నాగయ్య వల్ల యాక్ట్ చేస్తే రాళ్లు పడతాయి.
1: ఇఫ్ యాక్ట్స్ లైక్ నాగయ్య, స్టోన్స్ వుడ్ బి పెల్టెడ్ ఆన్ హిమ్.
0: అదే రీతిగానే మనం ఈనాడు ఈ యొక్క విశ్వం అనేటువంటి నాటక రంగం పైన వచ్చాం.
1: సిమిలర్లీ వీ హావ్ కమ్ ఆన్ టు ది డ్రామా ద స్టేజ్.
0: ఒక ప్రొఫెసర్, నీ ఒక లెక్చరర్, నీ ఒక విద్యార్థి అని వేషం వేశావు.
1: యు హావ్ అస్యూమ్డ్ ది రోల్స్, ది డ్రెస్ ఆఫ్ ఎ లెక్చరర్ ఆర్ ప్రొఫెసర్.
0: ఆ యొక్క వేషములకు తగినట్టుగా వేయి, నాటకం ఆడు, యాక్ట్ చెయ్యి. కానీ లోపల మాత్రము నేను ఈ యాక్టర్ కాదు.
1: యు యాక్ట్ అకార్డింగ్ టు యువర్ రోల్ అండ్ యువర్ డ్రెస్
0: పైన యాక్ట్ చేస్తున్నాను, కానీ నా ఒరిజినల్ ఫిగర్ మరొకటి అని ఆత్మతత్వాన్ని మర్చకుండా చూసుకోవాలి.
1: ఐఎమ్ మియర్లీ యాక్టింగ్ ఆన్ ది స్టేజ్, బట్ మై రియల్ ఫామ్ ఈజ్ ఆత్మ. యూ షుడ్ నెవర్ ఫర్గెట్.
0: వాడు స్టేజ్ పైన ఉండినంత వరకు త్యాగయ్య మాదిరి పాడవచ్చును.
1: సో లాంగ్ ఈజ్ ఆన్ ది డైస్ హి మేకింగ్ లైక్ త్యాగయ్య.
0: నాగయ్య అని పిలుస్తారు, కానీ త్యాగయ్య అని ఎవరు?
1: బట్ ఎవ్రీవన్ విల్ కాల్ హిమ్ నాగయ్య, బట్ నెవర్ త్యాగయ్య.
0: కనుక నీవు ఎప్పుడు కూడాను స్టేజ్ పైన ఉండినా, స్టేజ్ పైన వెనుకలు పోయినా కూడా నీవు ఆత్మస్వరూపుడవే.
1: దేర్ఫోర్ వెదర్ యు ఆర్ ఆన్ ద స్టేజ్,
0: దానిని మర్చకుండా మనం చూసుకోవాలి.
1: యు షుడ్ నెవర్ ఫర్గెట్.
0: కనుకనే డ్యూటీ ఈజ్ గాడ్ అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ డ్యూటీ
0: ఈజ్ గాడ్. డ్యూటీస్ నీవు చెయ్యి,
1: యు డూ యువర్ డ్యూటీ.
0: కానీ గాడ్ తత్వాన్ని మాత్రం దూరం చేసుకోవద్దు.
1: బట్ నెవర్ బి అవే ఫ్రమ్ గాడ్లీ ఫీలింగ్స్.
0: ఈ యొక్క దివ్యమైనటువంటి భావతత్వాన్ని మనం మనసులో పెట్టుకుని మన కర్తవ్యాన్ని నిర్వర్తించవచ్చు. దీనివల్ల దోషం లేదు.
1: You should have the divine feelings in the mind and you should discharge your duty.
0: ఒక్కటి మనం ప్రకృతి నుంచి వేరుగా అవడానికి వీలు కాదు.
1: It's not possible to be away from nature at one moment.
0: నీవు ఇంత చిన్నవి, ఇంత పెద్దవాడు కాలేదు.
1: You have not become big the moment you are born.
0: 20 సంవత్సరాలైన తర్వాత నీవు ఇంత పెద్దవాడయ్యావు.
1: At the age of 20 years only
0: you are that. అదే విధముగానే
1: similarly
0: క్రమక్రమేణ ఉపన్యాసములు విన్నంత తక్షణమే దానికి విరక్తి రావడానికి వీలు కాదు.
1: On listening to discourses you will never have detachment.
0: క్రమక్రమేణా దానిని ఒక స్థాయికి తీసుకుని రావాలి.
1: గ్రాడ్యువల్లీ యూ షుడ్ రీచ్ ఎ పొజిషన్.
0: ఒక వ్యాపారి,
1: ఎ మర్చెంట్, ఎ బిజినెస్ మ్యాన్
0: నిత్యము పురాణ కాలక్షేపంలో పోయేటువంటి వాడట.
1: ఎవ్రీడే హీ యూజ్డ్ టు లిసన్ టు పురాణ.
0: ఈ పురాణములు వింటూ వింటూ వచ్చాడు ఒక 10 సంవత్సరములు.
1: హీ వాజ్ లిసనింగ్ టు పురాణ ఫర్ 10 ఇయర్స్.
0: ఈ పురాణము లోపల అనేక విధమైనటువంటి త్యాగములు బోధిస్తూ వచ్చారు.
1: ది పురాణిక్ టాట్ మెనీ ఫార్మ్స్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఈ యొక్క పురాణాల లోపల యోగి, భోగి, జోగి, విరాగి, భైరాగి, అనురాగి అందరూ కూడా అందరే ఉంటూ ఉంటారు.
1: ఇన్ దీస్ సీక్రెట్ టెక్స్ట్ మెనీ ఆఫ్ ది థింగ్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ దేర్. ద యోగి, ది మ్యాన్ ఆఫ్
0: త్యాగం చేయమని బోధిస్తారు.
1: ఇట్ ఇస్ ఆల్సో టాట్ దట్
0: యోగాన్ని అనుభవించమని బోధిస్తారు.
1: దే సే ఎంజాయ్ ప్లెజర్.
0: రాగమును పెంచుకోమని బోధిస్తారు.
1: దే సే డెవలప్ అటాచ్మెంట్.
0: విరాగమును చేసుకోమని బోధిస్తారు.
1: యూ హ్యావ్ డిటాచ్మెంట్.
0: ఇవన్నీ కూడా బోధిస్తారు.
1: ఆల్ దీస్ థింగ్స్.
0: కానీ ఇవి 10 సంవత్సరం వరకు విన్నాడు.
1: హీ వాజ్ లిసనింగ్ ఫర్ 10 ఇయర్స్.
0: కానీ పురాణం వినటము దీనికి భంగం కలగకూడదు అని ఆ యొక్క శాస్త్రజ్ఞుడు చెప్పాడు.
1: బట్ ది పురాణిక్ టోల్డ్ దట్ యు షుడ్ నెవర్ బి అటాచ్డ్ టు దిస్.
0: ఈ సప్తాహము పూర్తి

0: అయ్యేంతవరకు కూడాను నీవు దీన్ని నిత్యము వినాలి అని చెప్పాడు.
1: యూ షుడ్ లిసన్ టు దీస్ డిస్కోర్సెస్ ఆఫ్ ది సీక్రెట్ టెక్స్ట్.
0: అప్పుడే దీని ఫలితం నీకు లభిస్తుంది అన్నాడు.
1: దెన్ ఓన్లీ యుల్ హావ్ ద రిజల్ట్.
0: ఈ పండితుని యొక్క మాటలు విరుద్ధంగా నడుచుకోవడానికి ఇష్టం లేక
1: హీ డజన్ వాంట్ టు కండెమ్ హిమ్సెల్ఫ్.
0: ఎన్ని పనులు నిండినప్పటికీ ఏదో నిర్భయంగా ఒక విధంగా బలవంతంతో ఆ పురాణంలో ప్రవేశిస్తూ వచ్చాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ సెవెరల్ ఆబ్లిగేషన్స్ అవుట్ ఆఫ్ ఫోర్స్ హీ వాజ్ లిసనింగ్ టు ది డిస్కోర్సెస్ ఆఫ్ ది టెక్స్ట్.
0: ఒకనాడు అతను తప్పనిసరిగా ఏదో ఒక ఊరికి పోవలసి వచ్చింది.
1: ఆన్ వన్ డే మోస్ట్ నెసెసర్లీ హీ హాడ్ టు బి అవే ఫ్రమ్ హిస్ ప్లేస్.
0: అప్పుడు పురాణం భంగం కలగకూడదు అన్నారు కదా, కాబట్టి నా కొడుకు ఆత్మానం పుత్రనామస్తి, పుత్రుడు నేను మాదిరిని, నా పుత్రుడు నేనుకు భేదం లేదు అని భావించుకుని నా కుమారుని పురాణ కాలక్షేపణకు ఒక దినం పంపుదామని సంకల్పించుకున్నాను.
1: ఆన్ వన్ డే హీ థాట్ దేర్ షుడ్ బి ఎనీ బ్రేక్ టు ది సీక్రెట్ యాక్ట్ ఆఫ్ లిజనింగ్. మై సన్ ఈస్ వెరీ మై ఫార్మ్, దేర్ఫోర్ బెటర్ మై లిజన్, మై సన్ లిజన్స్ టు ది డిస్కోర్స్
0: అనుకున్నాడు. మరి ఒక విధమైనటువంటి సంకల్పం చేసుకున్నాడు.
1: హీ హాడ్ అనదర్ థాట్.
0: ఈ పురాణములో త్యాగాన్ని బోధిస్తుంటారు.
1: ఇన్ ది సీక్రెట్ టెక్స్ట్ సాక్రిఫైస్.
0: నా కుమారుడు ఈ పురాణం విని సంసారాన్ని వదిలిపెడతాడో ఏమిటో,
1: మై సన్ ఆర్ లిజనింగ్ టు దిస్ డిస్కోర్సెస్
0: పెళ్లి చేసుకోకుండా ఉంటాడో ఏమిటో,
1: వెదర్ యూ గెట్ మ్యారీడ్ ఆర్ నాట్
0: అని తాను అనేక రకములుగా సందేహిస్తూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ డౌటింగ్ దట్.
0: నిజముగా అతనికి బుద్ధి లేదని చెప్పవచ్చు.
1: Truly speaking, he has no sense.
0: అలాంటి తండ్రులు ఉంటుంటారు ఈనాడు.
1: దేర్ ఆర్ సచ్ పేరెంట్స్ టుడే ఫాదర్.
0: ధృతరాష్ట్రుల వంటి తండ్రులు,
1: ఫాదర్స్ లైక్ ధృతరాష్ట్ర,
0: హిరణ్యకశిపుని వంటి తండ్రులు,
1: ఫాదర్స్ లైక్ హిరణ్యకశిపుని,
0: ఈ లోకంలో ఉండటం చేతనే పిల్లల్ని ఈ విధమైనటువంటి యొక్క దుర్మార్గంలో ప్రవేశపెడుతున్నారు.
1: బికాస్ సచ్ పేరెంట్స్ ఆర్ ప్రెసెంట్ దే మేక్ దేర్ చిల్డ్రన్ ఎంటర్ ఇంటు వికెట్ పాత్స్.
0: 10 సంవత్సరములు పురాణ కాలక్షేపం చేసినటువంటి ఇతనికే మనసు మారలేదు. ఒక్క దినం పురాణ కాలక్షేపానికి పోతే వాడి మనసు మారుతుందా?
1: దిస్ ఫెలో హాస్ నాట్ చేంజ్డ్ హిస్ మైండ్. He has not changed his mind after listening to discourses for 10 years. How do you expect his son to change?
0: Imagination lanta kuda chesukoni tandrulu pillalanta paadu chesi pettunnaru.
1: With all that imagination they make their son kill the
0: daniki taginattuga gantaka tagine bantalu alanti variki alanti pillale puttuntaru.
1: Such parents will have such children.
0: Vaallu kuda daniki taginattundi taalam vestunnaru.
1: They too dance to their tune.
0: Voddu voddu.
1: It should not be so.
0: తండ్రులు నీకు దుర్మార్గులై నీకు బోధించినప్పటికీ ప్రహ్లాదులు అన్న తండ్రినైనా ధిక్కరించు, తప్పులేదు.
1: ఇఫ్ ది ఫాదర్ టీచర్స్ వికెట్ యాక్ట్స్ జస్ట్ టీచ్ హిమ్ ఎ లెసన్ లైక్
0: భగవద్ మార్గంలో ఏ తండ్రి అడ్డు వచ్చినా కూడా నీవు విననక్కర్లేదు.
1: అలాంగ్ ది డివైన్ పాత్ ఇఫ్ ఎనీ ఫాదర్
0: మిగతా విషయంలో తండ్రిని అనుసరించు.
1: యు ఫాలో ఫాదర్ ఇన్ ది వరల్డ్ థింగ్స్.
0: కానీ భగవద్ విషయంలో మాత్రము నీది నీదే, తండ్రిది తండ్రిది.
1: ఇన్ మ్యాటర్స్ ఆఫ్ గాడ్ యూ షుడ్ ఫాలో యువర్ ఓన్.
0: అందుకోసమనే పెండింటి సమయం లోపల కూడాను ధర్మేచ అర్థేచ కామేచ అని మూడు మాత్రమే ప్రమాణాలు చేస్తారు.
1: దెర్ఫోర్ ది టైమ్ ఆఫ్ ది వెడ్డింగ్ 3 వోస్.
0: ధర్మార్థ కామములో మాత్రమే నీకు నేను సంబంధము, మోక్షములకు నాది నాదే, నీది నీది.
1: ఐఎమ్ రిలేటెడ్ టు యూ ఓన్లీ ఇన్ 3 మ్యాటర్స్, రైచువస్నెస్, ద వెల్ అండ్ డిజైర్, ద మోక్ష.
0: ఆధ్యాత్మిక మార్గములో మాత్రము దీన్ని ఏమాత్రము మనం భయపడనక్కర్లేదు.
1: వీ నీడ్ నాట్ హ్యావ్ ఎనీ ఫియర్ ఇన్ స్పిరిచువల్ పాత్.
0: ఒకనొక సమయం లోపల మీరా కృష్ణ మందిరంలో కూర్చొని
1: సిట్టింగ్ ఇన్ ది కృష్ణ,
0: నిరంతరము కృష్ణనామాన్ని స్మరిస్తూ భజిస్తూ చింతిస్తూ ఉండేటువంటిది,
1: చాంటింగ్ కృష్ణాస్ నేమ్ త్రూ అవుట్.
0: కానీ ఒకనాడు పతి ఆజ్ఞను ధిక్కరించింది.
1: వన్ డే షీ ట్రెస్పాస్.
0: ఇది ధిక్కరించవలనని ధిక్కరించలేదు.
1: షీ నెవర్ వాంటెడ్ టు వైలేట్.
0: కానీ కృష్ణుని యొక్క ఆనందములో మునిగి తాను మర్చిపోయింది.
1: బికాస్ షీ వాజ్ ఎంజాయింగ్ ద బ్లిస్ ఆఫ్ కృష్ణ అండ్ ఫర్గాట్ హర్ సెల్ఫ్.
0: స్వార్థపడినటువంటి భర్త,
1: ది హస్బెండ్ హూ ఇస్ సెల్ఫిష్,
0: తన కోరికకు విరుద్ధంగా జరిగింది కదా అని భార్యను హింసించడానికి పోయాడు.
1: బికాస్ హిస్ డిజైర్ ఇస్ నాట్ ఫుల్ఫిల్డ్ హీ వాంటెడ్ టు హర్ట్ హిస్ వైఫ్.
0: ఎవరి స్వార్థమును వారిని హింసిస్తుంది.
1: ది సెల్ఫిష్నెస్ ఓన్లీ విల్ హర్ట్ యూ.
0: అందువల్ల మీరాను బయటికి పంపించి ఆ యొక్క మందిరానికి తాళం వేశాడు.
1: హీ హాస్ డ్రివెన్ అవుట్ మీరా అండ్ లాక్డ్ ద టెంపుల్.
0: ఒక్కతూరి ఆమెకు షాక్ మాదిరి అయింది.
1: At one time she had that shock.
0: ఏనాడు సంకల్పించినటువంటి యొక్క విషయము ఈనాడు సంభవించింది అని.
1: That which was never thought over in the dream, it had happened now.
0: ఆ యొక్క కష్టం కూడాను ఆయనకు ఒక సుఖంగానే అందించింది.
1: That difficulty also gave her pleasure.
0: Pleasure is an interval between two pains.
1: The pleasure is an interval between two pains.
0: ఈ రెండు బాధల మధ్యలో ఆయనకు ఒక సుఖంగానే అనిపించింది.
1: These two pains also gave her pleasure.
0: యోచించింది.
1: She thought over.
0: నా హృదయము భగవంతుని యొక్క నిర్మాణం.
1: My heart is God's creation.
0: ఈ మందిరము భగవంతుడే నిర్మించినటువంటిది.
1: This temple is constructed by God.
0: ఈ బాహ్య మందిరము మహారాణ నిర్మించినటువంటిది.
1: The external temple is built by Rana.
0: కేవలము రాళ్లు మట్టి ఇసుకతో నిర్మించినటువంటిది.
1: It is one built out of rocks and mortar.
0: కానీ ఇది ఏ నాటికైనా అశాశ్వతమే.
1: It is temporary only anytime.
0: శాశ్వతమైనటువంటిది నా హృదయ మందిరమే.
1: The permanent one is the temple of heart.
0: భయపడనక్కర్లేదు.
1: I need not fear.
0: అనుకుంది.
1: She thought so.
0: చెల్లోరేమన్ చెల్లోరేమన్ గంగా జమున తీర్ చెల్లోరేమన్. హే మనసా, నీవు అక్కడెక్కడ పోనక్కర్లేదు. గంగా జమున తీర్
1: ఓ
0: ఉచ్ఛ్వాస నిశ్వాసం రెండు కూడా నువ్వు చేరేటువంటి యొక్క ఆ యొక్క స్థానము అదే భూమధ్య స్థానము.
1: ఓ మైండ్ డోంట్ గో ఎనీవేర్, యు జస్ట్ సెంటర్ యువర్ సెల్ఫ్ ఇన్ భృకుటి.
0: పరిశుద్ధమైన కనుకనే గంగా యమున నిర్మల పాని.
1: బికాస్ దే హావ్ ప్యూర్ మైండ్ దే కన్సిడర్ గంగా యమున ప్యూర్ వాటర్.
0: గంగా పవిత్రమైన జలము,
1: గంజస్ ప్యూర్ వాటర్ హెస్ ప్యూర్ వాటర్,
0: యమున చల్లని యొక్క జలము.
1: యమున ఇస్ పర్ఫెక్ట్లీ కూల్.
0: ఈ చల్లదనము శాంతికి చిహ్నము.
1: దిస్ కూల్నెస్ ఇస్ సింబల్ ఆఫ్ పీస్.
0: ఈ యొక్క నిర్మలము పవిత్రకు చిహ్నము.
1: ప్యూరిటీ ఇస్ ద సింబల్ ఆఫ్ శాంక్టిటీ.
0: కాబట్టి ప్రశాంతి పవిత్రమైనటువంటి యొక్క స్థానము భూమధ్య స్థానము.
1: సో ద సెంటర్ ఆఫ్ పీస్ అండ్ శాంక్టిటీ ఇస్ ద సెంటర్ ఆఫ్ ది ఫోర్హెడ్.
0: ఎక్కడ ఉన్నాడు నా కృష్ణుడు?
1: దేర్ ఇస్ మై కృష్ణ.
0: ఎక్కడ ఉన్నాడు?
1: హౌ ఇస్ హి?
0: మోర్

0: ఏ మనసా నీవు ఫలాన్ చోటు పోయి కూర్చో.
1: డోంట్ గో హిదర్ అండ్ థిదర్ ఓ మైండ్ యు గో అండ్ సిట్ దేర్.
0: ఆ విధమైనటువంటి యొక్క జ్ఞానం కూడా సంభవిస్తుంది కొన్ని కష్టాల సమయంలో.
1: సచ్ కైండ్ ఆఫ్ విజ్డమ్ వీ షుడ్ గెట్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ.
0: కానీ దానికి ముందు తులసిదాసు ఆమె కాలం వాడే.
1: బట్ ప్రయర్ టు దట్ తులసిదాస్ వాజ్ ఆల్సో కంటెంపరీ ఆఫ్ మీ.
0: తులసిదాస్కు ఒక లెటర్ రాసింది.
1: షి రోట్ ఎ లెటర్ టు తులసిదాస్.
0: గురూజీ,
1: గురూజీ టీచర్,
0: నాకు ఈ విధంగా భగవంతుని యొక్క చింతన లోపల అనేక అభ్యంతరాలు జరుగుతున్నాయి.
1: దర్ సో మెనీ ఆబ్స్టికల్స్ యాజ్ ఐ థింక్ ఆఫ్ ద లార్డ్.
0: కేవలం భర్త యొక్క స్వార్థ నిమిత్తమై భార్యను అనేక రకమైనటువంటి హింసలు పెడుతున్నాడు.
1: ద హస్బెండ్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఈస్ పుట్టింగ్ ద వైఫ్ టు మెనీ సఫరింగ్. నేను
0: ఉద్దేశపూర్వకంగా అతనికి ఏమాత్రం కూడా కష్టం కలిగించడం లేదు.
1: ఐ డోంట్ హ్యావ్ ఇల్ విల్ యాజ్ సచ్ అండ్ పుట్ హిమ్ టు ఎనీ డిఫికల్టీ.
0: నేను దైవాన్ని అనుసరిస్తున్నాను.
1: ఐ ఫాలో గాడ్.
0: కానీ అప్పుడప్పుడు పతి ఆజ్ఞను ధిక్కరిస్తున్నాను.
1: బట్ సమ్ టైమ్స్ ఐ హావ్ టు వయలేట్ మై హస్బెండ్.
0: తప్ప రైటా?
1: ఇస్ ఇట్ గుడ్ రైట్ ఆర్ రాంగ్?
0: అప్పుడు తులసిదాస్ ఈమెకు ఒక జాబ్ రాశాడు.
1: దెన్ తులసిదాస్ గేవ్ ఎ రిప్లై.
0: మీరా,
1: మీరా
0: ప్రాకృతమైన సంబంధంలో దేనినైనా కూడా మనము కొంతవరకు నడుచుకోవాల్సినది.
1: ఇన్ వరల్డ్లీ రిలేషన్షిప్స్ వి హావ్ టు ఫాలో టు సర్టెన్ ఎక్స్టెంట్.
0: ప్రాకృతమైన ధర్మాన్ని మనం ఆచరించవలసినది.
1: వి హావ్ టు ఫాలో వరల్డ్లీ లా.
0: కానీ భగవత్ విషయంలో మాత్రము ఎవరిని నీవు లెక్క చేయనక్క.
1: బట్ సో ఫార్ ఎస్ ది రిలేషన్షిప్ విత్ గాడ్ ఇస్ కన్సర్న్ యూ డోంట్ నీడ్ టు ఫాలో.
0: తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు కుమారుని అనేక రకములుగా హింసించాడు.
1: ద ఫాదర్ హిరణ్యకశిపు హస్ పుట్
0: తండ్రిని అయినా విస్మరించాడు కానీ భగవంతుని విస్మరించలేదు.
1: బట్ ప్రహ్లాద ఫర్గాట్ ద ఫాదర్ బట్ నెవర్ గాడ్.
0: భగవద్ విషయంలో అడ్డు జరిగినప్పుడు నీవేమాత్రము లెక్క చేయవద్దు.
1: యూ డోంట్ నీడ్ టు కేర్ ఎనీవన్ ఇఫ్ ఎనీవన్ కమ్స్ ఆన్ ద వే ఆఫ్ గాడ్.
0: విభీషణుడు,
1: విభీషణ
0: అతను సోదరుడైనటువంటి రావణుడు కూడాను,
1: ఈవెన్ హిస్ బ్రదర్ రావణ,
0: భగవద్ విషయంలో అడ్డు తగలటం చేత అతన్ని కూడా విస్మరించాడు, దూరం చేసుకున్నాడు.
1: వెన్ హిస్ ఎన్ అబ్స్టికల్ అలాంగ్ ద పాత్ ఆఫ్ గాడ్,
0: సోదరుడైనటువంటి భావం కూడా అక్కడ ఏమాత్రం లెక్క చేయనక్కర్లేదు.
1: హీ డిడ్ టేక్ ఎనీ దిస్ బ్రదర్లీ ఫీలింగ్ ఇన్ టు అకౌంట్.
0: రాముల సన్నిధికి చేరే నిమిత్తమై, రాముళ్ళు కష్టింపజేసేటువంటి నిమిత్తమై కైకా భరతునికి అనేక రకమైనటువంటి హింసలు పెడుతూ వచ్చింది.
1: కైకా హడ్ పుట్ లాట్ ఆఫ్ సఫరింగ్ అండ్ మేకింగ్ రామ టు ఎంటర్ ది ఎగ్జైల్.
0: అరణ్యానికి పోలెక్కర్లేదు, పట్టాభిముఖ సిద్ధం కామన్నది.
1: యూ నీడ్ నాట్ గెట్ ఇన్ టు ది ఎగ్జైల్ ఆర్ ఫారెస్ట్, బీ రెడీ ఫర్ కారునేషన్.
0: కానీ దైవాన్ని చేరడానికి అడ్డు తగిలినటువంటి ఈ తల్లినైనా కూడా విసృజించాడు తన యొక్క భరతుడు.
1: యాజ్ మదర్ ఈస్ కమింగ్ ఇన్ ది వే ఆఫ్ గాడ్ హీ సాక్రిఫైస్.
0: తల్లినైనా సరే దైవానికి అడ్డు తగిలితే విసర్జించు.
1: ఈజ్ రెడీ టు సాక్రిఫైస్ ఇఫ్ హీ ఇంటర్ఫేర్స్ విత్ హర్ రిలేషన్షిప్.
0: గురువా, గురువైనా పర్వాలేదు.
1: టీచర్, ఈవెన్ ఇఫ్ ఇట్ కమ్స్ టు దాట్.
0: వామనుడు వచ్చినప్పుడు,
1: వెన్ వామన కేమ్,
0: భరచక్రవర్తి అతనికి సంపూర్ణంగా తనకు తాను అర్పితం గావించుకునే నిమిత్తమై సంసిద్ధంగా ఉండినప్పుడు శుక్రాచార్యుడు అనేక రకమైన అడ్డులు చెప్పాడు.
1: వెన్ ఎంపరర్ బలి వాజ్ రెడీ టు ఆఫర్ హిమ్సెల్ఫ్ ఎవ్రీథింగ్, శుక్రాచార్య ద టీచర్ ఇంటర్ఫియర్డ్.
0: గురూజీ, సాక్షాత్ పరమాత్మనే వచ్చి నన్ను అడుగుతున్నప్పుడు నేను పరమాత్మనికి ఇవ్వక నేను ఎవరికి ఇవ్వాలి ఈ జీవితం?
1: ఇ సెడ్ ఓ టీచర్, వెన్ గాడ్ హింసెల్ఫ్ మానిఫెస్టెడ్ ఇన్ ఫ్రంట్ అండ్ బెగ్డ్ మీ ఫర్ టు హూమ్ ఎల్స్ షుడ్ ఐ గివ్.
0: ఇంతకంటే నాకు అదృష్టమా?
1: ఇస్ దేర్ ఎనీదర్ గ్రేటర్?
0: ఎవరైనా భగవంతుడు చేయదాచి అడుగుతాడా?
1: విల్ గాడ్ ఆస్క్ ఎనీవన్?
0: కనుక నా దగ్గరకు వచ్చి భవతీ పిచ్చాం దేహి అన్నాడు.
1: హీ కేమ్ టు మీ బెగింగ్ దట్.
0: అతని చేయి క్రింద పడింది.
1: హిస్ హ్యాండ్ ఇస్ డౌన్.
0: నేను ఇచ్చే చేయి పైన వేస్తున్నాను.
1: యాజ్ మై హ్యాండ్ ఇస్ గివింగ్.
0: ఎంత అదృష్టం నాది.
1: వాట్ లక్ ఫార్చునిటీ.
0: గురువైన నాకు అక్కర్లేదు.
1: ఐ డోంట్ మైండ్ గురు.
0: కనుక నా సర్వస్వము కూడా ఆ యొక్క దైవంకి అర్పితం చేస్తానని బలిచక్రవర్తి అర్పితం చేశాడు.
1: ఐఎమ్ ప్రిపేర్డ్ టు ఆఫర్ ఎవ్రీథింగ్ టు గాడ్.
0: ఇక్కడ తల్లి, అక్కడ తండ్రి, ఇక్కడ గురువు, ఇక్కడ సోదరుడు, నరగని కూడా విసర్జించాడు భక్తి మార్గంలో.
1: అలాంగ్ ద పాత్ ఆఫ్ డివోషన్ ఆల్ ది ఫోర్ ఆర్ సాక్రిఫైస్ ద మదర్.
0: మధ్యలో కట్టుకున్నటువంటి భర్తదేమి నీకు లెక్క?
1: యూ ఓన్లీ టేకింగ్ టు కన్సిడరేషన్ ద హస్బెండ్ ద కేమ్ ఇన్ బిట్వీన్.
0: కనుక భగవంతునికి ఏమైనా అడ్డు వస్తే భర్తనైనా విసర్జించమని చెప్పని అతను జవాబు ఇచ్చి పంపించాడు.
1: దేర్ఫోర్ హీ గేవ్ ఎ రిప్లై, ఇఫ్ హస్బెండ్ ఈజ్ ఎన్ అబ్స్టకల్ లీవ్ హిమ్.
0: అనగా దీని యొక్క అంతరార్థాలు ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్?
0: అందరికంటే భగవంతుడు మిన్న.
1: గాడ్ ఈజ్ మోస్ట్ ప్రెషస్.
0: భగవంతుడికి మించినటువంటి వారు ఎవరూ లేడు.
1: నన్ ఎల్స్ ఆర్ గ్రేటర్ దాన్.
0: ఈ తల్లి, తండ్రి, అక్కలు, చెల్లెండ్లు వీళ్ళందరూ మధ్యలో కదిలిపోయే మేఘాలు.
1: ద ఫాదర్, మదర్, సిస్టర్, బ్రదర్స్,
0: మధ్యలో వచ్చింది.
1: Wife came in between.
0: భర్త ఎప్పుడు వచ్చాడు? మధ్యలో వచ్చాడు.
1: Husband came in the middle.
0: కొడుకు ఎప్పుడు వచ్చాడు? మధ్యలో వచ్చాడు.
1: The son came in the middle.
0: సోదరుడు ఎప్పుడు వచ్చాడు? మధ్యలో వచ్చాడు.
1: The brother also came in the middle.
0: ఇవన్నీ కూడా నువ్వు పాసింగ్ క్లౌడ్స్.
1: All are passing clouds.
0: నీవు పుట్టక పూర్వము,
1: prior to your birth,
0: నీ పుట్టక లోపల,
1: even birth,
0: మరణించిన తర్వాత,
1: even after death,
0: త్రికాలములు ఎందుకు నువ్వు మార్పు చెందినటువంటి వాడు భగవంతుడు.
1: The changeless one in all the three times is God.
0: అట్టి భగవంతుని నీవు సత్యనిత్యంగా విశ్వసించమని సందేశాన్ని అందించాడు తులసిదాస్.
1: తులసిదాస్ గేవ్ ఎ మెసేజ్, యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఆన్ దిస్ ఎటర్నల్ గాడ్.
0: మన యొక్క విశ్వాసం అంత గాఢమైనటువంటిదిగా ఉండాలి.
1: Therefore our faith should be strong.
0: చలమలకు అటు ఇటు తిరిగి గడియారం పెండులు మాదిరి మన మనసు తయారు కాకూడదు.
1: Our faith should not vacillate or oscillate like a pendulum. Students,
0: మీరు విద్యను అభ్యసించే దేనికోసం?
1: Why should you study?
0: Study for steady.
1: You should study for steady.
0: ఈ స్థిరత్వాన్ని మీరు పొందాలి.
1: You should have that stability.
0: స్థిరత్వమే లేకపోతే,
1: when there is no stability,
0: మీకంటే కోతి మంచిది.
1: The monkey is better than you.
0: కోతికి అది జన్మంలో చంచలత్వం ఉంటుండాలి.
1: It is its nature from birth.
0: కానీ దానికంటే హీనమైపోతారు.
1: You become worse than monkey.
0: మనము మంకీ కాకూడదు.
1: We should never be a monkey.
0: Mankind ని డెవలప్ చేసుకోవాలి.
1: You should develop mankind.
0: అదే నిజమైనటువంటి యొక్క మానవత్వం.
1: దట్స్ రియల్ హ్యూమన్ క్వాలిటీ.
0: కనుక ఈ నేను అనేటువంటి తత్వానికి,
1: దేర్ఫోర్ ద నేచర్ ఆఫ్
0: ఐ, ఏ మార్గంలో మనం ఈ నేను అనేటువంటి తత్వాన్ని ఎట్లా మనం ప్రాక్టీస్ లో పెట్టడానికి పూనుకోవాలి అనేటువంటిది మున్ముందు మీరు తెలుసుకుంటారు.
1: యూ విల్ బి నోయింగ్ ఇన్ ఫ్యూచర్ హౌ టు రియలైజ్ దిస్ ఐ ఇన్ సెవెరల్ పార్ట్స్.
2: సాయిరామ్, యు జస్ట్ హర్డ్ ద డివైన్ డిస్కర్స్ delivered by Bhagwan Shri Satya Sai Baba during the summer course in Indian culture and spirituality held at Brindavan Ashram, Whitefield, Bengaluru on the 27th of May 1992. Bhagwan Baba said, and I quote, "Many parents today are responsible for allowing their children to go astray. Students should remember that even if the parents advise them against pursuing the spiritual path, they are entitled to act against their parents' advice. When a father comes between a son and his devotion to God, the son is free to disobey the father. In worldly matters, the son may follow the father's advice, but with regard to relationship with the divine, you must follow your own way. Father, mother, brother, teacher, and all others rank far below God. All such relations are temporary and transient. Only the relationship between man and God is permanent and unchanging. The faith in God must be firm and unwavering." Unquote. Thank you and Sai Ram.

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagawan Sri Satya Sai Baba.
1: Radio Sai Global Harmony now presents a selection of devotional songs.
2: Om Sri Sai Ram Premamruta Murti మా తల్లి తండ్రి గురువు దైవము సర్వస్వము అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణారవిందాలకు అనంత కోటి ప్రణామములు. స్వామి, విరోధి నామ సంవత్సరానికి వీడ్కోడు పలుకుతూ, వికృతి నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, ఈ శుభ సందర్భంలో యావత్ ప్రపంచంలోని ప్రజానికానికి మీ శుభాశీస్సులు అందించాలని మా హృదయపూర్వక ప్రార్థన. స్వామి, సత్యసాయి సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం ప్రారంభమైన తర్వాత ఆంధ్రదేశంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి మీ కృప వలన. స్వామి, మేము కైలాసం చూడలేదు, వైకుంఠం దర్శించలేదు, కానీ విభూతి సుందరుడైన పరమశివుడు అభయమిచ్చి సంరక్షించే శ్రీ మహావిష్ణువు మాకు శ్రీ సాయినాథుడే. స్వామి, మాకు ప్రశాంతి నిలయమే కలియుగ వైకుంఠం, నవయుగ కైలాసం. జై సాయిరాం.

స్వామి, గ్రామ సేవలతో కళకళలాడుతున్న గ్రామాలలో మా స్వామి ముత్యాల పల్లకిలో ఊరేగుతున్నారు. ఒక్కసారి చూడండి స్వామి.

స్వామి, ఈనాటి సత్యసాయి వైభవాన్ని చూడటానికి 1000 కన్నులు చాలవు స్వామి. ఈ పుట్టపర్తిలో మట్టి సోకినా చాలు. పునర్జ

భువన బాంధవుడు పుట్టపర్తిలో పర్తీసుడై పుట్టాడు. అమృత ప్రేమ చిగురించింది, ఆనంద జలధి వెల్లివిరిసింది. ఈ యుగమే సాయుయుగం, ఈ యుగమే స్వర్ణయుగం.

0: Vedam chanting. At 8:30, there'll be an audio-visual presentation followed by a talk by Ms. Jin Agus, Vedam Coordinator for Sri Sathya Sai Global Council, Bali. The devotees from Indonesia will then offer a devotional music program at Bhagwan's Divine Lotus Feet. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 5 o'clock with Vedam chanting. At 5:30, a drama presentation titled Sai Always Clicks will be offered by the Bal Vikas children. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swami Vari Divyanugraha Aasasulato Shri Sathya Sai Global Council lo Zone 5 chendina Indonesia Desham Nundi Bhaktulu Prashanti Yatraga Ikkadiki Tarali Vacharu. Sai Kulwant Sabha Mandapamlo Repati Udayam Karyakramam 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:30 ఒక వీడియో ప్రదర్శన. తదుపరి శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ బాలీకి వేదం కోఆర్డినేటర్ జిన్ ఆగస్ గార్చే ప్రసంగము. వీరి ప్రసంగానంతరం ఇండోనేషియాకు చెందిన భక్తులు స్వామివారి పాద పద్మాల చెంత భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియను. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కులవంత్ సభా మండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 5 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 5:30 బాలవికాస్ చిన్నారులు సాయి ఆల్వేస్ క్లిక్స్ పేరిట నాటకాన్ని సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: The first word is Mera, which means my. Jeevan means life. Tere means your. Hawale means in your hands, surrendering. The fifth word is Prabhu, that is Lord or Master. The sixth word is Ise, that is this. Pag is moment. Pag pag means moment to moment. Tuhi, you yourself. The last word Sambhale means take care. During the Dasara celebrations in 1998, Bhagwan very beautifully explained through two examples the meaning of surrender.
1: There's a wide difference between worship and surrender. Satsanga, the first one, Sat.
2: Adiye divyatvamu sarayinatuvanti yokka peru.
1: Sat is the correct name for the divinity.
2: Yappatiki marpu chendinatuvanti Sat.
1: Divinity is changeless in all periods of time.
2: Yappatiki shashvatamainatuvanti Sat.
1: Sat is eternal, permanent.
2: Atti sattunu manam pondali.
1: We should reach that state of Sat.
2: Ekkada pondali?
1: How to do that?
2: Mana endi manam telusukovali?
1: That Sat is to be known within.
2: కొంచెం ఈ సత్ అనేటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
1: దిస్ ఎటర్నల్ ప్రిన్సిపల్ హస్ గాట్ టు బి అండర్స్టూడ్ వెల్.
2: ఆ సత్సంగములో మనం ప్రవేశించాలి.
1: వి హావ్ టు జాయిన్ ద గుడ్ కంపెనీ.
2: పొద్దున పండితులు వారు చెప్పారు.
1: మార్నింగ్ పండిట్.
2: పాలలో నీళ్లు చేరినాయి.
1: అండ్ ద వాటర్
2: నీరు లేకుండా పాలించడానికి వీలు లేదు.
1: అండ్ ది మిల్క్ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ వాటర్.
2: కానీ ఆ నీరు పాలతో చేరటం వల్ల పాలు ఎంతనో ఆనందాన్ని అనుభవిస్తాయి.
1: With the in the company of the water, the milk is very happy.
2: Neeru paalu rendu kudunu satsangam.
1: The combination of milk and water is satsanga, good company.
2: Adiye sarinatundi sneham.
1: That is true ideal friendship.
2: Atti shastramainatundi snehanni nirantaram kudunu kaapadukuntu raavali.
1: We should sustain this permanent friendship.
2: కాని ఈ స్నేహము ఏ విధంగా ఉంటుంటుందో మీరు కొంచెం అర్థం చేసుకోవాలి.
1: యు హావ్ టు అండర్స్టాండ్ హౌ దట్ ఫ్రెండ్షిప్ లాస్ట్.
2: పాలను స్టవ్ పైన పెట్టి కాల్చినప్పుడు
1: And once you boil the milk, keeping it on the stove,
2: అందులో ఉన్నటువంటి నీరు అందరూ కూడా ఆవిరి అయిపోతుంది.
1: ఆల్ ద వాటర్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు వేపర్.
2: ఆ నీరు తనను విడిచిపోయింది కదా అని పాలు భరించుకోలేక తన జీవితాన్ని అగ్నిలో వేయడానికి సిద్ధమవుతుంది.
1: The milk cannot bear this separation because water is lost by way of vapor, so it boils and jumps into the fire.
2: ఈ పాలు నుంచి నీరు వేరే ఇంతచడమే పాలు పొంగి పొయ్యిలో పడిపోతాయి.
1: The moment water gets itself separated out of the milk, the milk it feels that it cannot lead the life of separation.
2: కనుకని ఈ సపరేషన్ కు తాను ఏమాత్రము సంతోషించదు.
1: ఇస్ నాట్ హ్యాపీ విత్ దిస్ సపరేషన్.
2: తక్షణమే కొన్ని నీరు తీసుకుని ఆ పాల పైన వేసినప్పుడు అది చల్లారిపోతుంది.
1: ది మూమెంట్ యూ స్ప్రింకిల్ సమ్ వాటర్ ఆన్ ద బాయిలింగ్ మిల్క్ ఇట్ గెట్ పాసిఫైడ్.
2: ఎడబాటు జరిగినటువంటి యొక్క ఈ స్నేహితుడు తిరిగి నాతో సంబంధం కలిగింది అని ఆనందిస్తుంది.
1: ది సపరేటెడ్ ఫ్రెండ్ జాయిన్ మీ వన్స్ అగైన్ అండ్ సో ఇట్ డిలైట్
2: మీ. ఇదేంటి నరనారాయణ యొక్క సంబంధము.
1: దిస్ ఇస్ ట్రూ రిలేషన్షిప్ బిట్వీన్ నర అండ్ నారాయణ.
2: బింబ ప్రతిబింబముల యొక్క సంబంధము.
1: ఇట్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్టర్.
2: జీవుడు దేవుని యొక్క సంబంధము.
1: ఇట్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండివిజువల్ అండ్
2: జీవుడు దేవునితో కూడినప్పుడు దేవుడు ఎంతో ఆనందంగా ఉంటాడు.
1: వెన్ ది ఇండివిజువల్ జాయిన్స్ ద కంపెనీ ఆఫ్ గాడ్ హీ విల్ బి హ్యాపీ.
2: కానీ ఈ ప్రాప్తమైనటువంటి విషయవాసంలో మునిగి
1: Because of sensual pleasure,
2: ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క ఆనందంలో మునిగి,
1: because of worldly pleasures that he wants,
2: ఈ ప్రవృత్తి యొక్క లక్షణాన్ని ఆశించి,
1: he wants all external pursuits,
2: ఈ దుష్టకల్పితమైన జగత్తులో పడిపోవటం చేత,
1: he gets himself drowned in the world,
2: దైవంలో చాలా బాధపడతాడు,
1: and he feels so sad,
2: అయ్యో నన్ను వదిలిపోయినాడు ఈ జీవుడు.
1: God feels so sad that the individual left him.
2: అందువల్లనే అట్టి భగవంతునికి ఇట్టి విచారము కాకుండా చేయటం కోసమని.
1: In order to see God would not be sad in a moment.
2: తిరిగి అర్పితము అనేటువంటి అతను చేస్తే తిరిగి దైవం ఆనందంగా ఉంటాడు.
1: When once the surrender offering takes place, God would be happy again.
2: కనుకనే బొగ్గు అజ్ఞానము.
1: And the coal is ignorance.
2: అగ్ని జ్ఞానము.
1: Fire is wisdom.
2: జ్ఞానాజ్ఞానములు రెండు చేరటమే కాకుండా,
1: it's not the combination of wisdom and ignorance.
2: దైవ ప్రేమ అనేటువంటి ఒక గాలి కూడా వీచిందంటే దైవము ఒకటైపోతాడు.
1: ఇన్ అడిషన్ టు ద కాంబినేషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ విజ్డమ్ ద ఫైర్ అండ్ ద కోల్
2: జీవుడు దేవుడు ఒకటైపోతాడు.
1: దెన్ ది ఇండివిజువల్ బికమ్స్ వన్
2: రెండు ఏకమైపోతాయి.
1: ద రిఫ్లెక్షన్ బికమ్స్ వన్ విత్ ఆబ్జెక్ట్.
2: కనుకనే మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. ఈ సనాతన కాలం నుంచి కూడాను నా యొక్క అంశమే ఈ జీవుడు.
1: The individual is just a spark of the divine since ancient time.
2: కాని ఈ కలియుగ ప్రభావం చేత జీవుడు వేరుగా దేవుడు వేరుగా కనిపిస్తున్నాడు.
1: Because of the effects of Kali, individual feels separate from God.
2: ఇది ఏ యుగమైనప్పటికీ ఇట్టి ఎడబాటు జరగకూడదు.
1: ఏజస్నే రోల్ పాకాన్
2: కానీ దేవుడు బాధపడటం లేదు కానీ దేవుడు చాలా బాధపడుతుంటాడు.
1: ఇండివిజువల్ ఈస్ నాట్ ఫీలింగ్ సాడ్ బట్ గాడ్ ఈస్ ఫీలింగ్
2: దేవుడికి బాధ ఏమాత్రము లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో సాడ్నెస్.
2: కానీ తన యొక్క మిత్రుడు తనకు దూరం అయిపోతున్నాడే అనేటువంటి బాధ మాత్రమే ఉంటుంది.
1: గాడ్ ఫీల్ సాడ్ బికాస్ హిస్ ఫ్రెండ్ ఇండివిజువల్ ఇస్ కటింగ్ ఆఫ్.
2: ఈ జగత్తులో మనకు శాశ్వతమైనటువంటి మిత్రుడు భగవంతుడు ఒక్కడే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ పర్మనెంట్ ఫ్రెండ్ ఇన్ దిస్ వరల్డ్ గాడ్ ఓన్లీ.
2: ఈ లౌకికమైనటువంటి ఫ్రెండ్స్ అంతా కూడా హలో హలో హవ ఆర్ యూ గుడ్ బై గుడ్ బై ఇంతనే మనం ముగిసిపోతుండాలి.
1: All worldly friends limit themselves with these three things. Hello, how are you? Goodbye.
2: Kani Bhagavantudu hello anadu. How are you anadu? Goodbye in cheppadu.
1: God will never say hello, how are you? Goodbye.
2: Kani Bhagavantudu cherinanta varaku kudanu tanaku aanandamu bhaktuniki aanandam.
1: When once you join one with God, you'll be happy and he'll be happy.
2: కానీ ఎడబాటు జరిగినప్పుడు భగవంతుడు చెప్పడు కానీ బాధపడుతుంటాడు.
1: When there is separation, God would not say, but he feels sad.
2: ఎందుకు ఈ జీవుడు ఈ విధమైన పెదమార్గం పడుతున్నాడు?
1: Why the individual is going in
2: wrong? ఎందుకు ఈ సత్యాన్ని మర్చిపోతున్నాడు?
1: Why has he forgotten? దివ్యత్వానికి
2: దూరం అవుతున్నాడు?
1: Why has he distanced from divinity?
2: పవిత్రతను కోల్పోతున్నాడు?
1: Why has he lost
2: purity? అని తాను చాలా బాధపడుతుంటాడు.
1: So feeling, he feels.
2: ఇది కూడా భగవంతుని నిమిత్తం కాదు,
1: it's not for his own.
2: భక్తుని నిమిత్తమే.
1: God feels sad for devotee.
2: ఏది చేసినా, ఏది చూసినా, ఏది చెప్పినా కానీ నీ కోసమని.
1: Whatever that is said, whatever that is done, whatever that is seen, it's for you.
2: కానీ ఈ సెపరేషన్ అనేది చాలా భరించుకోలేనటువంటి జీవత్వానికి.
1: Separation is unbearable for the individual.
2: రాముడు, లక్ష్మణుడు, సీత తండ్రి ఆజ్ఞను పురస్కరించుకుని అరణ్యానికి వెళ్లారు.
1: రామ, లక్ష్మణ, సీత obeying the command of the father went to the forest.
2: కానీ దారి నడిచి ఎండకన్నెరుగునటువంటి సీత అలసిపోయింది.
1: సీత never walked that long distance. She felt very much tired.
2: Chitrakuta parvanapulu poyaru.
1: They reached Chitrakuta top.
2: Oka chettu kinda kurchoni
1: they sat under it.
2: Ramana cheppadu, Lakshmana oka parnasara niminchadu ayana annadu.
1: Rama said, Lakshmana, build some kind of hut there.
2: Ekkada swami annadu.
1: Where swami?
2: Neeku ekkada ishtamo akkada cheyi annadu.
1: You can build the hut wherever you like.
2: Ee kathinamainatundi vaakulu thanu bharinchukolekapoyadu.
1: Lakshmana could not bear these harsh words.
2: Naa ishtam naaku veriga unda?
1: Do you have my own?
2: Nee ishtame naa ishtamu.
1: Your likes are my
2: likes. ప్రత్యేకమైనటువంటి ఒక ఇష్టం లేదు.
1: ఐ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్ ఆఫ్ మై ఓన్.
2: నేనేం తప్పు చేశాను?
1: వాట్ మిస్టేక్?
2: ఇష్టమైన చోట నిర్మించమంటున్నావు.
1: యూ వాంటెడ్ మీ టు బిల్డ్ వేర్ ఐ లైక్.
2: అని రామా అని తల పట్టుకుని కూర్చున్నాడు.
1: హీ వెంట్ ఆన్ ఫీలింగ్ వెరీ సాడ్ బెండింగ్ హిస్ హెడ్ డౌన్.
2: ఈ దుఃఖాన్ని చూచింది సీత.
1: సీత వాచ్డ్ ద సీన్.
2: లక్ష్మణ, ఎందుకు నీవంత విలపిస్తున్నావు?
1: లక్ష్మణ, వై ఆర్ యు క్రైయింగ్?
2: మీ అన్నగారు ఏమన్నారు?
1: వాట్ డిడ్ యువర్ బ్రదర్ సే?
2: ఏమీ తిట్టలేదు, కొట్టలేదు కదా.
1: హీ డిడ్ అక్యూజ్ యు, హీ డిడ్ బీట్
2: యు. విలపించడానికి మూల కారణం ఏమిటి?
1: Why are you crying like that?
2: Talli,
1: mother.
2: Kottina naaku santoshame, tittina naaku santoshame, nayana matram edabaatu jarugadu.
1: Mother, I'll be happy if my brother beats me or accuses me, but I can't bear suffering.
2: Naa ishtame naa ishtamu.
1: Is like for my life.
2: Kaaku naa ishtamu ani cheppadu. Intakante edabaatu naaku vere em kavali.
1: He left to my choice. Isn't that separation?
2: Ee edabaatu yokka sokaanu nenu bharinchukolenu.
1: I can't bear the suffering of separation.
2: Chusara. ఇలాంటి ఏకత్వంతో ఉండేటువంటి దివ్యత్వం యొక్క విచారము ఇంత గాఢంగా ఉంటుంటాడు.
1: దట్ ఈస్ ఇంటెన్సిటీ దట్ ద డివోటీ ఫీల్స్ అన్బేరబుల్ టు బేర్.
2: దైవానికి ఒక క్షణం దూరం కాకూడదు.
1: వన్ షుడ్ నాట్ బి అవే ఫ్రమ్ గాడ్.
2: దైవ భావములకు మీ భావం విరుద్ధంగా ఉండకూడదు.
1: యువర్ ఫీలింగ్ షుడ్ నాట్ బి కాంట్రాడిక్టింగ్ దైవ సంకల్పం.
2: మీ సంకల్పం వేరుగా ఉండకూడదు.
1: యువర్ థాట్స్ షుడ్ నాట్ బి సెపరేట్ ఫ్రమ్ ద డివైన్ థాట్.
2: ఏకంగా ఉండాలి.
1: బోత్ షుడ్ బి వన్.
2: ఈ జగత్తు నేడు ఉండవచ్చును, రేపు పోవచ్చును.
1: ద వరల్డ్ మే లాస్ట్ డే అండ్ మే వానిష్ టుమారో.
2: కదిలిపోయే మేఘములే.
1: దే ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్.
2: కానీ బింబ ప్రతిబింబములైనటువంటి నరనారాయణుడి యొక్క సంబంధము కదలనటువంటిది.
1: ద రిలేషన్షిప్ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్ గాడ్
2: శాశ్వతమైనటువంటిది.
1: ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్
2: సత్యమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ట్రూ.
2: ఇది నిత్యమైనటువంటిది.
1: ఎటర్నల్.
2: నిత్య శుద్ధ బుద్ధ మత్యమైనటువంటి.
1: ఇట్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ అన్పొల్యూటెడ్ ప్యూర్.
2: కనుకనే దీనిని వేదం చెప్తూ వచ్చింది.
1: దిస్ వేద సేస్
2: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: దిస్ వేదాసేస్ ఇస్ అట్రిబ్యూట్లెస్ ఫార్మ్లెస్ ఇస్ ఎటర్నల్ నెక్టరైన్ ఇమోర్టల్ ఎవర్ సక్సెస్ఫుల్.
0: సో దట్ ఇస్ భగవాన్ ఎక్స్ప్లెయినింగ్ హౌ ఇన్ సరెండర్ ద డివోటీ హ్యాస్ నథింగ్ ఆఫ్ హిస్ ఓన్. దేర్ ఇస్ నథింగ్ లైక్ ఎ మైండ్ ఆఫ్ హిస్ ఓన్. హీ బికమ్స్ వన్ ఇన్ కంప్లీట్ డెడికేషన్ టు ద లార్డ్. In another discourse, when Bhagwan was explaining the meaning of the word Maitri, friendship with God, Swami said, Maitri has two syllables, Mai and Tri. And Tri stands for the three planes of a human being, namely body, mind and soul. And Swami said, the word Maitri connotes a feeling of oneness at all these three levels. Such a state alone can be called a state of true friendship. believe in the body, the mind and the soul are all surrendered at the lotus feet of the Lord. So in this line, Mera Jeevan Tere Hawale, Prabhu, Ise Pag Pag Tu Hi Sambhale, we call out to the Lord by saying that our life is His responsibility, that He should take care of it moment to moment, that to surrender at His feet. Let's move on to the second line.

0: అద్వితీయులగుదురు మీరు.
1: లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్. దేర్ఫోర్ దేర్ షుడ్ బి ఎ కనెక్షన్, కాంటాక్ట్, లవ్ టు లవ్. దట్ షుడ్ బి ది ప్రాపర్ ప్రొసీజర్. అండ్ దేర్ఫోర్ ఇఫ్ యు స్ట్రెంగ్థెన్ దిస్ లవ్, you will be unparalleled, unbeaten.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Meerandaru idu idi conference ani ee conference lo meer attend kavatamu takku time kaani meer.
1: Therefore there should be a connection, contact, love to love. That should be the proper procedure. And therefore,

0: కానీ మీరు వర్ణించడం చాలా గొప్పగా వర్ణిస్తున్నారు. మీరు ఆశించినంత ఆశ ఫలము మీకు ఇంకా దక్కలేదు.
1: యు ఆల్ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ ఫార్ ఎ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైమ్, బట్ యువర్ ఎక్స్పీరియన్స్, యువర్ నరేషన్, యువర్ డిస్క్రిప్షన్ ఈజ్ ఫార్ ఫార్ బియాండ్. Yet you are to experience that what you really deserve and expect.
0: Sadbhaktulandaru bhagavantuda anchu chevula kimpuga smarana cheyi dinam bidala vetalanni pritito nerevetchi annadammula maarkinunna dinam daiva chintana cheyu దాసబృందములకు ప్రతి మృష్టాన్నము పెట్టు దినము. దినము కాని తక్కినవన్నీ కూడాను తద్దినాలే.
1: When all devotees gather and sing in praise of God, you made the day. When you serve the poor and the needy, and all people mingle with each other as fraternity, brotherhood. When all servants of God are fed with sumptuous, delicious meal, that is the real day which is well spent. All the rest of the days are annual ceremonies or obituaries.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Prema ante emito? ఈనాటి యూత్రులకు నేటి కార్యక్రమం గురించి, నేటి కర్తవ్యాన్ని గురించి, నేటి ప్రవర్తనను గురించి మీరు చెప్పుతున్నారే కానీ ప్రేమ అనగా ఇది కాదు నిజమైన ప్రేమ.
1: ఆల్ ది ఆబ్జర్వేషన్స్ యు మేడ్ ఆన్ లవ్ ఆర్ బేస్డ్ ఆన్ ది యాక్టివిటీ గోయింగ్ ఆన్ హియర్, your behavior in the campus and the duties that lie ahead of you in future.
0: Rendu hrudayamulo unnatundi prema kaadu.
1: It's not the love that is limited to the two individuals.
0: Ekatma prema ne nijamaina prema.
1: The true love is the spirit of oneness.
0: Okaru ivvatamu marakaru puchukovatamu ఇది ప్రేమ కాదు.
1: గివ్ అండ్ టేక్ డస్ నాట్ రిఫ్లెక్ట్ ద స్పిరిట్ ఆఫ్ లవ్.
0: నిరంతరము సర్వకాల సర్వావస్థల యందు కూడాను ఇచ్చుకోవటమే మన యొక్క నిజమైనటువంటి ప్రేమ.
1: ద ట్రూ లవ్ డిమాండ్స్ ఆఫ్ అస్ టు కంటిన్యూ టు గివ్, గివ్ అండ్ గివ్ త్రూ అవుట్.
0: కష్టర సమయం లోపల మనము వెనుకకు వెళుతున్నాం, అది చాలా పొరపాటు.
1: వి రిట్రీట్, గో బ్యాక్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్, ఇట్స్ ఎ మిస్టేక్.
0: అది ప్రేమ అనిపించుకోదు.
1: యు కెనాట్ కాల్ ఇట్ లవ్ బై ఎనీ స్టాండర్డ్.
0: అది స్వార్థమైనటువంటి ప్రేమ.
1: ఇట్ ఈస్ సెల్ఫిష్నెస్.
0: స్వార్థం అన్నటువంటిది త్యజించి, పరార్థం అన్నటువంటిది భ్రమించి యథార్థమైనటువంటి ప్రేమలో మనం ప్రవేశించాలి.
1: సో యూ హ్యావ్ టు గివ్ అప్ స్వార్థ, ద సెల్ఫిష్నెస్, అండ్ యూ షుడ్ బీ ఆఫ్టర్ పరార్థ, ద స్పిరిచువాలిటీ, అండ్ అండర్స్టాండ్ యథార్థ, ద సిగ్నిఫికెన్స్ అండ్ ద డెప్త్.
0: పదార్థం యథార్థమునకు ఎంత భేదమున్నదో మీరు గుర్తించాలి.
1: యూ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ పదార్థ, the material, and the yadartha, reality.
0: ee material anetvantidi matter tho koodinetvantidi adi e padartham.
1: Padartha is material or matter.
0: Etti matter tho kuda nu chernatvantide yadartham.
1: But yadartha, the reality, is beyond the material or matter.
0: సర్వం కల్విదం బ్రహ్మ.

0: ಎಂದು ಕೂಡ ಸುಖ ದುಃಖ ಸಮಯ ವಸ್ತ ಲಾಭವು ಲಾಭ ಜಯ ಜಯಾತ್ ಅನ್ನಟ್ಲಂಟಿದ್ ಏಕತ್ವಂಗಾ ಮನಂ ಭಾವಿಂಚಾಲಿ.
1: We have to consider with the spirit of equal mindedness or equanimity, considering that everything is divine, be that the moments of gain or loss, pain or pleasure.
0: మనసులకు ఎట్టి సంబంధము పెట్టుకోకూడదు.
1: We should not have total identification with the mind.
0: మైండ్ తో కూడినప్పుడు అది కేవలం ఒక మ్యాటర్ గా చేరుతుంది.
1: If you are attached to the mind, it will take you towards matter.
0: కానీ మ్యాటర్ కు తనకు ఎట్టి సంబంధము ఉండకూడదు.
1: There should not be any relationship between the matter outside and the mind within.
0: Manasu cherin daggara antai kudanu bhinnatvame erpadutundi gaani ekatvam anetundi erpadadu.
1: Wherever mind gets in, you always notice duality, no scope for non-dualism.
0: Renduga cherinatundi adi sariyinatundi bhaktiye kaadu.
1: That which is the dual does not stand for true devotion.
0: Kanuka premaswarupulara mee yendunnadi paru yendunnadi kudanu oka prema maatrame.
1: Therefore understand clearly that love which is within you is very much same as the love in others.
0: Prema ekattvam anetundi satyanni gurtinchi vartinchadame bhaktuni yokka pradhanamaina kartavyam.
1: It is most essential for every devotee to realize that love is one.
0: Renduga cherinatundi idi bhakti kaaneradu.
1: Duality is not devotion.
0: Idi dvaitamto koodinatundi.
1: It goes after this dualism or dualistic approach.
0: Ee dualism anatundi bhaktiye kaadu.
1: Dualism is not true devotion.
0: ఏకత్వమైనటువంటిది భక్తి.
1: నాన్ డ్యూయలిజం ఈజ్ డివోషన్.
0: కనుక మనము ప్రేమను ప్రేమగానే అందించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ లవ్ ఫర్ లవ్స్ సేక్.
0: ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము. ప్రేమ ప్రేమతో సంధింప నియమమగును. కాన ప్రేమను గట్టిగా పట్టి ఉన్న అద్వితీయము చేర్చగా అర్హుడగును.
1: Therefore, God is love. Love is God. Strengthen this love. That should be our duty and responsibility. There should be love-to-love connection only, so that you can be non-dual.
0: ఇట్టి లౌకికమైనటువంటి ప్రేమ జగత్తులో ఈనాడు తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను ఇదే జరుగుతూ ఉంటున్నది. దీనిని ప్రేమ ప్రేమ ప్రేమ అని అందరు కూడాను భ్రమిస్తున్నారు.
1: The love that we experience from dawn to dusk, right time we get up from bed until we retire, we call this love in this world. This is not love at all in the true sense.
0: ఈ ప్రేమ దీనిని ప్రేమ అనిపించుకోదు.
1: This worldly love is not true love.
0: ప్రేమకు ఒక్కటే ఆకారము, ఒక్కటే మార్గము, ఒక్కటే గమ్యము, ఒక్కటే ధన్యము.
1: Therefore, the love has got only one goal, only one path, only one redemption, only one fulfillment.
0: ఇట్టి ప్రేమను మనం భిన్నంగా భావించుకోవటం చాలా పొరపాటు.
1: To divide love is a big mistake.
0: దీన్ని మనం నిజమైనటువంటి ప్రేమగా భావించి దాన్ని అనుసరిస్తూ పోతున్నాం మనము.
1: We go by the path of the divided love.
0: ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
1: Love is God. God is love.
0: Live in love.
1: Live in love.
0: ఈ ప్రేమ అప్పుడే ఒక్కటిగా చేరుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ వన్నెస్ ఇన్ లవ్.
0: ఇట్టి ప్రేమను ఎట్టి హృదయంలో నాటుకుందరో అట్టి సార్థకతను వారు పొందుదురు.
1: ద డే వెన్ యూ సో ద సీడ్స్ ఆఫ్ లవ్ న్యాచురలీ యూ విల్ ఎంజాయ్ ఎక్స్పీరియన్స్ ద రిజల్ట్ ద బేరింగ్ ఆఫ్ ఇట్.
0: ప్రేమ ముదిత మనసుకో రామ రామ రామ.
1: సే ది నేమ్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ లవ్.
0: కానీ ఏ పేరు చూచినప్పటికీ అది ప్రేమ కింద చేరినటువంటిది.
1: యు మే గివ్ ఎనీ నేమ్ టు గాడ్ బట్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఇట్టి ప్రేమను ఇట్టి పవిత్రమైన ప్రేమను ఇటు సార్థకమైన ప్రేమను ఇటు ఏకత్వమైన ప్రేమను ఇటు మధురమైనటువంటి ప్రేమను మనము అనేకంగా భావించుకొని దాన్ని అనుసరిస్తూ వెళుతున్నాము.
1: దిస్ సీక్రెట్ లవ్, దిస్ వన్ లవ్, దిస్ లవ్ దట్ విల్ గివ్ అస్ రిడెంప్షన్ లిబరేషన్, దిస్ నెక్టరైన్ లవ్ ఈజ్ వ్యూడ్ యాజ్ డ్యూయల్ ఆర్ డివైడెడ్.
0: కనుక ఇది ఇష్ట ప్రేమలు ఎందు కూడాను ఇష్ట కష్టములు ఎందు కూడాను ఏకంగానే ఉంటుండాలి.
1: ద లవ్ షుడ్ రిమైన్ యాజ్ ఇట్ ఈజ్ యూనిఫామ్ ఇన్ లైక్స్ అండ్ డిస్లైక్స్ ఇన్ డిఫికల్టీస్ అండ్ ఆల్సో ఇన్ మూమెంట్స్ ఆఫ్ ప్లెజర్.
0: దీనిలో ఎట్టి భేదములు కూడాను ఆవిర్భవించుటకు అవకాశమే లేదు.
1: దేర్ ఇస్ నో స్కోప్ ఫార్ డిఫరెన్సెస్ టు ఎగ్జిస్ట్ ఇన్ లవ్.
0: అది మనలో ఆవిర్భవించేటువంటి యొక్క భేదములే కాని ఈ భక్తి యందు ఎట్టి భేదములు కూడా నువ్వు కాలరావు.
1: ఆల్ ది డిఫరెన్సెస్ ఆర్ బికాస్ ఆఫ్ యూ బట్ ఇన్ డివోషన్ దెర్ ఆర్ నో డిఫరెన్సెస్.
0: యూ అండ్ ఐ ఆర్ వన్.
1: ది రియాలిటీ సేస్ యూ అండ్ ఐ ఆర్ వన్.
0: యూ నీవు, ఐ నేను, నీవు నేను అనేటువంటిది ఇక్కడ ఏమాత్రము భేదం ఉండకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్ సచ్ యాజ్ యూ అండ్ ఐ.
0: యూ అనేటువంటిది కేవలం థర్డ్ పర్సన్.
1: వెన్ యూ సే యూ ఇట్ రిఫర్స్ టు థర్డ్ పర్సన్.
0: ఐ అనేటువంటిది ఏకాత్మ పర్సన్.
1: అండ్ దిస్ ఐ ఈజ్ సింగులర్ దట్ స్టాండ్స్ ఫర్ వన్నెస్.
0: కనుక యూ అండ్ ఐ ఆర్ వన్ అనేటువంటి దాంట్లో ఈ యూ అనేటువంటిది ఏమాత్రము ఉండకూడదు.
1: దేర్ఫోర్ దేర్ షుడ్ నాట్ బి ఎనీథింగ్ లైక్ ది అదర్ యూ.
0: కనుక మనము ఇట్టి భేదమును దూరం చేసి దివ్యత్వాన్ని పవిత్రతను మనము ఆచరించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ గివ్ అప్ దిస్ డ్యూయలిస్టిక్ మైండ్ అండ్ ట్రై టు అటైన్ ద డివినిటీ అండ్ శాంక్టిటీ బిహైండ్ దిస్ వన్నెస్.
0: ఈ ప్రేమతత్వం అనేటువంటిది ఇది అనుభవించవలసిందే కానీ బోధించుటకు ఏమాత్రము సాధ్యం కాదు.
1: లవ్ ఈజ్ నాట్ కంపారిటివ్, ఈజ్ నాట్ కాంపిటేటివ్, బట్ లవ్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్.
0: కానీ ఈనాటి ప్రేమను వీరు లౌకికమైనటువంటి మార్గంలో అర్థములు తీసుకుని తద్వారా దానిని మార్పులు చేసుకుంటున్నారు.
1: But we understand love from the physical point of view, from the worldly point of view, interpret and follow.
0: ఈ ప్రేమ దేహమునకు ఎట్టి సంబంధము ఉండకూడదు.
1: Love should not have any links with the physical body.
0: ఈ దేహంతో కూడినటువంటిదంత కూడాను మ్యాటర్ తో కూడినటువంటిది.
1: The body is composed of matter only.
0: ఈ మ్యాటర్ తో కూడినటువంటిది కేవలము ఒక స్కూటర్ మాదిరి పోతుంది కానీ ఇది నిజమైనటువంటి ఒక శాంతికి అందించదు.
1: దిస్ బాడీ మూవ్స్ అహెడ్, మూవ్స్ ఫార్వర్డ్ లైక్ స్కూటర్ బట్ ఇట్ డస్ నాట్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ ద రియాలిటీ.
0: కనుక మనము ఏ ఆత్మను సంబంధించింది కాకుండా ఏకాత్మ భావం ఒకటిగా పెట్టుకుంటే ఆల్ ఆర్ వన్, బీ అలైవ్ టు ఎవరీ వన్.
1: ఇఫ్ వీ డు నాట్ ప్రొసీడ్ ఇన్ దిస్ dual way, if we do not go by this divided mind, if you rely on the oneness, you will understand that all are one.
0: Be alike to everyone. కనుక మనము ఈ ప్రేమతత్వాన్ని ప్రాకృతమైన మార్గంలో మనము తీసుకొని పోతున్నాము. అదే పెద్ద పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ ఇఫ్ యు అలౌ ద లవ్ టు ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ వరల్డ్.
0: కానీ ఇందులో రెండింటి ఏమాత్రము చేరకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి దిస్ డ్యుయలిస్టిక్ వే ఇన్ లవ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ కూడాను భిన్నంగా కనిపించినప్పటికీ అందరూ చేరి ఒకే ప్రేమని, అందుకోసమనే నేను ప్రేమాత్మ స్వరూపులారా అని పిలుస్తున్నాను.
1: Though you are many here in numbers, different in forms, but love is same in everybody. Therefore, Bhagavan addresses as the embodiments of love.
0: Prema okkate kaani anekam tho koodinatundi kaadu.
1: Love is always one and is never divided.
0: Kanuka meeru daiva premanu ekanga bhavinchandi.
1: Therefore, consider the divine love as unity, one only.
0: Itti premane nijamainatundi bhakti kinda chertundi.
1: Such love is true devotion.
0: Kanukane jayadevudu gaurangadudu ekasundaru veerandaru kudanu dehamuru veru veruga bhavinchinappatikini prema tattvanni ekangane teesukoni poyaru.
1: Therefore, great people like Jayadeva, Gauranga, though they have different bodies, the vestia they have taken upon themselves, but they always proceeded along the principle of love, which is one and the same.
0: Meera, Sakubai, veerandaru kudanu prema anetundi dinto okka margamlone poyaru kani Krishna ani, Rama ani, Gauranga ani veru veru perulato veeru anubhavinchaledu.
1: Likewise, devotees like Mirabai, Sakubai, always have proceeded along the path of love, single-mindedness, one-pointedness. They never observed any duality or divided mind.
0: Kanuka varu duality teesukoni povatam chetane vaallu poorthi patanam ayipoyaru.
1: Those that go by duality ruin themselves.
0: Manam dualism lo telukokoddu.
1: So we should never be dualistic in our approach.
0: ఏకాత్మభావంతోనే మనం అనుభవించాలి.
1: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ దట్ వన్ పాయింటెడ్నెస్, దట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కనుక రామ అను, కృష్ణ అను, శ్యామ అను, ఈశ్వర అను ఏ పేరు పెట్టించినప్పటికీ ఒక్కటే దీని యొక్క గమ్యము.
1: యు మే గివ్ ఎనీ నేమ్ లైక్ రామ, కృష్ణ, శ్యామ, ఈశ్వర, బట్ ద గోల్ ఈజ్ వన్.
0: ఇట్టి గోలును మాత్రం మనం మర్చిపోకుండా తీసుకోవాలి.
1: వీ షుడ్ నెవర్ ఫర్గెట్ అవర్ గోల్.
0: కృష్ణుడు రాధకు కనిపించుకోకుండా పోయాడు. కృష్ణుడు రాధకు కనిపించకుండా వెళ్ళాడు.
1: ఇట్ సో హ్యాపెండ్ దట్ కృష్ణ వాజ్ నాట్ నోటీస్డ్ బై రాధ.
0: కానీ ఆకారంను కృష్ణగా భావించుకుని ఈ ఆకారం కోసము ఈమె అనేక విధములుగా కూడాను పరితపించి ప్రయాణాలు చేసింది.
1: బట్ రాధా హ్యాస్ కన్సిడర్డ్ కృష్ణ ఇన్ హిస్ ఫిజికల్ ఫార్మ్, ఆల్వేస్ పైన్డ్ అండ్ యర్న్డ్ ఫర్ హిస్ ప్రెసెన్స్.
0: కనుక ఈ పేరులో ఉన్నటువంటి యొక్క నామము, పేరులో ఉన్నటువంటి యొక్క రూపము ఏకమే కాని అన్యము కాదు.
1: దేర్ఫోర్ ద నేమ్ అండ్ ఫార్మ్ ఆర్ వన్ అండ్ ద సేమ్, దే ఆర్ నాట్ డిఫరెంట్.
0: కానీ మనము అంతటి లోతులకు పోయేటువంటి ఒక శక్తి సామర్థ్యములు లేవు.
1: వీ డోంట్ హ్యావ్ దట్ అబిలిటీ అండ్ కెపాసిటీ టు డైవ్ ఇన్ టు దట్ డెప్త్.
0: ప్రేమ గొప్ప శక్తివంతమైనటువంటిది.
1: లవ్ ఇస్ హైలీ పవర్ఫుల్.
0: దీని శక్తి మరి దేనికి కూడాను రాదు.
1: ద పవర్ ఆఫ్ లవ్ ఇస్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
0: ఈ పవర్ ఆఫ్ లవ్ ను ఎన్ని విధాల పరిశోధన చేసినప్పటికీ ఇది చిక్కేది దక్కేది కాదు.
1: ఇన్వెస్టిగేషన్, ఎక్స్పెరిమెంటేషన్ విల్ నెవర్ గివ్ యూ రిజల్ట్స్ టు నో ద పవర్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ప్రేమ చోటనే ఉంటుంటుంది, కానీ అన్య మార్గం ప్రవేశించదు.
1: లవ్ కెన్ బి అండర్స్టూడ్ ఓన్లీ బై ఎస్టాబ్లిషింగ్ లింక్స్ లవ్ టు లవ్, నథింగ్ ఎల్స్.
0: కానీ మహారాణా ఈ దేవాలయం లోపల భజన చేస్తూ ఉండగా కానీ ఆమెకు తగినటువంటి శిక్ష ఇస్తూ వచ్చాడు భర్త.
1: ది హస్బెండ్ రాణా కుడ్ నాట్ బేర్ మీరాబాయ్ సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ దేర్ ఇన్ ద టెంపుల్.
0: రాణా, ఇక్కడ నీవు ప్రయత్నించడానికి వీలు లేదు, ఇది నేను కట్టిన దేవాలయము, గెట్ అవుట్ అన్నాడు.
1: రాణా సెడ్, దిస్ ఈజ్ ద టెంపుల్ బిల్ట్ బై మీ, యూ కెనాట్ ప్రే హియర్, గెట్ అవుట్, హీ సెడ్.
0: బయటకు వెళ్లిపోమని చెప్పేటప్పటికీ ఇవి మొట్టమొదటి షాక్ మాదిరి వచ్చింది.
1: ఇట్ వాస్ ఎ షాకింగ్ న్యూస్ ఫర్ మీరాబాయ్.
0: ఏమిటి నన్ను బయట పోమంటున్నాడే, ఎక్కడ బయట పోయేది, కృష్ణుడు ఉండేది బయట నా లోపలనా అనేటువంటి ఒక సందేహం కుదురుతూ వచ్చింది.
1: షీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్, వై ఈజ్ ఇట్ దట్ ఐమ్ ఆస్క్డ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద టెంపుల్, ఈజ్ దేర్ కృష్ణ ఇన్సైడ్ ద టెంపుల్ ఆర్ అవుట్ సైడ్ ద టెంపుల్, దట్ వాజ్ హర్ డౌట్.
0: కానీ ఎక్కడ చూసినా ఉండినటువంటి యొక్క కృష్ణుడికి బయట లోపల అనేటువంటి ఒక పదము ఈ మహారాణ ఎందుకు ఉపయోగపెట్టాడు?
1: When Krishna is all pervasive, present both inside and outside, why Rana said, get out of this temple?
0: అని చెప్పి తిరిగి తన అర్థాన్ని తాను తీసుకుంది.
1: Then she could have the proper understanding.
0: తాను మధురకు బయలుదేరింది.
1: And she was prepared to reach Madhura.
0: ఈ మధురలో ఉన్నాడు కృష్ణుడు అనుకుంది.
1: He thought Krishna was there in Mathura.
0: Mathura anaga oka pattanam kaadu, maduramainatvanti hrudayame Mathura.
1: Mathura is not a geographical location. Mathura symbolizes the nectarine nature of the reality.
0: Chelo re man Ganga Yamuna teer, chelo re man.
1: Let mind go along the shores of Ganga and Yamuna.

0: గంగా యమునా తీరం మీదుగా ఏమిటి? గంగా కుడి ప్రక్కన, యమున ఎడమ ప్రక్కన. ఈ రెండింటి యొక్క ప్రవాహములే గంగా యమునా తీరని పెట్టుకుంటాను. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి భూమధ్య స్థానమే మధురగా తీసుకుంది ఆ మీర.
1: గంగా యమున రిప్రజెంట్ ద రైట్ అండ్ ద లెఫ్ట్ సైడ్స్ ఆఫ్ ద నాస్ట్రల్స్, వైల్ ద భృకుటి ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ దిస్ ఐబ్రో రిప్రజెంట్స్ మధుర.
0: కనుక ఆమె కూడాను చక్కని అర్థమునే తీసుకుంది.
1: షీ కుడ్ హ్యావ్ ది ఎగ్జాక్ట్ ఇంటర్ప్రిటేషన్.
0: మహారాణా చెప్పినట్టుగా ఈ గంగా యమునకు ఎక్కడ టికెట్ తాను చిక్కలేదు.
1: షీ డిడ్ ఫాలో వాట్ రాణా మెంట్ బై దీస్ టూ గంగా యమున.
0: వెళుతూ ఉంది పాపం.
1: హీ వాజ్ ప్రొసీడింగ్ అండ్ ప్రొసీడింగ్ బై.
0: కృష్ణ కృష్ణ కృష్ణ అనుకుంటూ బయలుదేరింది. కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు అడవి అన్నిటినీ దాటిపోయింది.
1: షీ వాజ్ రిపీటింగ్ కృష్ణాస్ గ్లోరియస్ నేమ్. షీ వాజ్ ప్రొసీడింగ్ అలాంగ్ ది మౌంటైన్స్ ద డౌన్ ద వ్యాలీస్ అప్ ద హిల్స్.
0: చేరింది కట్టకడపటికి బృందావనం చేరింది.
1: షీ రీచ్డ్ ఫైనల్లీ బృందావనం.
0: అక్కడ వెళ్ళేటప్పటికి తలుపులు మూసుకుంది.
1: There she noticed closed doors.
0: ఎవరెన్ని ప్రార్థనలు చేసినప్పటికీ ఆ తలుపులు ఓపెన్ కాలేదు.
1: In spite of repeated prayers, doors didn't open.
0: అప్పుడు ఈమె గట్టిగా అరిచింది.
1: Then she shouted.
0: కృష్ణ, నీవు కేవలము ఒక స్థానం నుంచి మరొక స్థానమునకు మారేటువంటి వాడు కాదు.
1: Krishna, you are not the one to move about from one place to another.
0: Nee unnadi oke sthaname.
1: You are the very existence. You remain where you are.
0: Kanuka meera hrudaya sthayi neevu.
1: You reside in the altar of the heart of meera.
0: Meera hrudayamu okkate kaani rendu devu.
1: The heart of meera is one and not two.
0: కనుక ఆ హృదయాన్ని నీవు అందుకోమని చెప్పింది.
1: యు యాక్సెప్ట్ మై హార్ట్, షీ ప్రేడ్.
0: మోర మకుట పీతాంబరధారి,
1: అండ్ యు వేర్ దట్ పీతాంబర అండ్ విత్ ఆల్ దట్ ఇన్సిగ్ని ఆఫ్ ద లార్డ్ కృష్ణ.
0: అక్కడికి పోయేటప్పటికి తాను ఆ ద్వారమునకు తల కొట్టింది.
1: అండ్ షీ హాడ్ హిట్ హర్ హెడ్ అగెన్స్ట్ ద డోర్స్.
0: తల పగిలింది. కృష్ణుడు యొక్క ప్రత్యక్షమయ్యాడు.
1: అండ్ దేర్ she could experience the manifestation of krishna.
0: krishna ekatvam ayyatappudiki maharana ventane pothunnadu.
1: And maharana also was passing by along the same road.
0: Nenu porapattu topala meeranu kopaddanu.
1: I was deluded, I was mistaken in giving this treatment to meera.
0: krishna meeranu kshaminchu, nannu kshaminchu ani krishnuni pettinchu poyadu.
1: And rana prayed for pardon. Oh Krishna, pardon me, pardon meera.
0: Ame kinda padindi pranam vadalindi.
1: As she fell down, she breathed her last.
0: Kani idi poi krishnunde cherin tarvata krishnudu pratyakshamai prayojanam emiti.
1: When once she reached Krishna, one with him, what is the fun of Krishna's manifestation apart from this?
0: కనుక నా హృదయ స్థాయే నీ యొక్క స్థాయి అని చెప్పినప్పుడు హృదయ స్థాయికి చేరిపోయాడు కృష్ణుడు.
1: Therefore, when once she declared that Krishna resides in her heart, Krishna did so.
0: కనుక ఇలాంటి అంతరాత్మలు ఏమాత్రం ఉండినప్పటికీ ఎవరూ దీన్ని యోచించటం లేదు.
1: Though there is lot of depth and inner significance, no one seems to be bothered of this.
0: కాన బాహ్యమైనటువంటి పదమునే తాను ఉపయోగించుకుంటూ బాహ్యమైనటువంటి యొక్క మార్గమునే నడుచుకుంటూ కాలం గడుపుతూ వస్తున్నాను.
1: సో పీపుల్ గో బై ద వర్డ్స్ టేకింగ్ ఎక్స్టర్నల్ వరల్డ్లీ మీనింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్.
0: కనుక మనము ఈ వరల్డ్లీ మీనింగ్ మనం తీసుకోకూడదు.
1: సో వీ కెనాట్ షుడ్ నాట్ రిలై ఆన్ ద వరల్డ్లీ మీనింగ్.
0: హృదయ స్థాయి అందున్నటువంటి యొక్క భావమునే మనం తీసుకోవాలి.
1: దేర్ఫోర్ ద ఫీలింగ్ ఆఫ్ అవర్ హార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: అది ఏ శాశ్వతమైనటువంటిది, అది ఏ సత్యమైనటువంటిది, అది కదిలేటువంటిది కాదు, వెళ్ళేటువంటిది కాదు.
1: సో ద ఫీలింగ్ ఆఫ్ అవర్ హార్ట్ స్టాండ్స్ ఫర్ ట్రూత్. ఇట్ ఈస్ స్టేబుల్, ఇట్ ఈస్ స్టెడీ, పర్మనెంట్, ఇటర్నల్.
0: హృదయము మార్పు ఏనాటికే కలగదు.
1: హార్ట్ నెవర్ చేంజెస్.
0: హృదయ స్థాయి ఏనాటికి మారదు.
1: ద లెవెల్ ఆఫ్ ద హార్ట్ ద స్టేచర్ విల్ నెవర్ చేంజ్.
0: పట్టి మారినటువంటిది దీనిని మనం తీసుకోవాలి.
1: Therefore we should take that into consideration which is changeless.
0: ఈ విధంగా మీరు తన యొక్క ప్రియమైనటువంటి యొక్క కృష్ణుణ్ణి పొందుతూ వచ్చింది.
1: That's how Meera could experience oneness with Krishna.
0: ప్రేమించినటువంటిది మరొకటి లేదు.
1: There is nothing beyond love.
0: ఆ ప్రేమ ఏకాత్మతగా ఉంటుండాలి.
1: That love is always one.
0: కనుక భక్తిని కోరేటువంటి వారందరూ కూడాను ప్రేమతత్వాన్ని ఒక్కటి మనం గట్టిగా పట్టుకోవాలి.
1: Therefore all devotees should have a firm grip on this love.
0: ఈ ప్రేమ తప్ప అన్య మార్గములు ఏవి కూడా మనం భగవంతుని చేర్చలేవు.
1: No other path will take you to God other than love.
0: కనుక ప్రేమనే పిలుచుకుంటూ పోండి.
1: Therefore go by this path of love sharing.
0: ప్రేమ నీ వెంటనే జంటనే ఇంటనే ఉంటుండాలి.
1: Love is with you
0: కంటనే కూడా ఉంటుండాలి.
1: Love is with you, in you, around you, above you, below you.
0: ఇట్టి ప్రేమ తత్వాన్ని ఏ రీతిగా మార్చుకోగలము?
1: How can you ever change love?
0: కనుక సామాన్యమైనటువంటి ప్రజలు ఏ విధంగానో మార్చినప్పటికీ గట్టి హృదయం లేనటువంటి భక్తిని కలవాడు ఒక్కరు కూడా ఎవరూ మార్చలేదు.
1: The ordinary people may go on changing this principle of love. But devotee should have this love which is changeless.
0: Prema swaruplara.
1: Embodiments of love.
0: Meerandaru kodanu tirigi meeru vellinappatikini akkada ee premane mee yokka hrudayanga teeskondi.
1: Even after you return, have this love, preserve this, sustain it.
0: Inga deeniki kodanu marchanakkarledu.
1: You don't need to bring changes in any way.
0: Nee ventane jantane intane kuda untuntadu bhagavantudu.
1: God is always with you, in you, around you, below you, above you.
0: Kanuka Krishna nenu nee venta vastanu ani prarthisukunte taanu Krishna mundu pothuntadu taanu venta vastuntadu taanu veru itana veru.
1: If you pray Krishna please be with me, it means that he is always with you by your side.
0: Kani Krishna neetone nenu vastunnanu annappudu కృష్ణ లోపలనే ఉంటుంటాడు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ సే కృష్ణ ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ హీస్ ఇన్ యూ.
0: కనుక ఇవన్నీ మనం అర్థం తీసుకుంటే ఏమాత్రమూ సాధ్యం కాదు.
1: ఇఫ్ యూ గో బై ద రియల్ మీనింగ్ యూ ఫైండ్ ఇట్ ఇంపాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ.
0: కృష్ణ ఐఎమ్ ఇన్ యూ అంటారు.
1: యు సే కృష్ణ ఐఎమ్ ఇన్ యూ.
0: నీవు లోపల ఉండినప్పుడు కృష్ణుడు ఏ విధంగా నీకు కనిపిస్తాడు?
1: When Krishna is in you, how do you find him outside?
0: Chala mandi bhaktulu kodanu, I am with you, I am in you, I am to you, I am for you, I am tuntaru.
1: Many devotees go on proclaiming that I am with you, I am in you, I am for you. They go on saying like that.
0: Ivanni kodanu kevalamu distinctive padamulu tappa nijamainatundi padamulu kadu.
1: These are all the words that you find in dictionary, the vocabulary.
0: భగవంతుడు ఎప్పుడు కూడా ఏకంగానే ఉన్నాడు కానీ భిన్నంగా ఎప్పటికీ కనిపించడు.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ ఓన్లీ వన్, హీస్ నెవర్ డివైడెడ్
0: కనుక మీరు ఎప్పుడు కూడా మీ యొక్క దేవుడు మీ వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడని భావించుకొని మీరు ప్రార్థించండి.
1: దేర్ఫోర్ ఆల్వేస్ ఫీల్ అండ్ ప్రే విత్ ది కన్విక్షన్ దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ యూ.
0: ఈ విధంగా మీరు ప్రార్థించడం చేత మీరెంతైనా ధన్యులు కావచ్చు.
1: ఇఫ్ యు ప్రే లైక్ దిస్ యు ఆర్ బౌండ్ టు బి లిబరేటెడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ఇంతటితోనే మీరు తృప్తి పడకండి.
1: డోంట్ గెట్ సాటిస్ఫైడ్ మియర్లీ విత్ దిస్.
0: ఇంకా ఎంతనో ఉంటుంది అది మీరు పడవలసిన ఆనందం.
1: దేర్స్ లాట్స్ ఆఫ్ థింగ్స్ బ్లెస్ వెయిటింగ్ ఫర్ యూ.
0: మీ కడుపు నిండుటకు ఇంకా ఎంతనో సామాన్య కావాలి.
1: You need so much to consume to fill your bellies.
0: ఏదో కొంచెం తినేసేసి కడుపు నిండిందని అనుకోకండి మీరు.
1: By just eating a fraction, you cannot say that your hunger is appeased or satiated.
0: కనుక ఇంకా మన ముందు మీరు ఎంతైనా మీరు అనుభవించడానికి అవకాశం ఉంటుండాలి.
1: There is wide scope to enjoy and experience in future.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Baba, addressing the Sai youth from the South Indian state of Kerala on the 13th of April 2005.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.